శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 19వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీ గురువారం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

శ్రీ సూర్య భగవానుడు మహత్తరమైన మహిమ గలవాడు, ప్రత్యక్షంగా కనిపించే దేవుడు, బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని ప్రమాణవాక్యం. ఏడు గుర్రాల రథమెక్కి తెల్లని పద్మమును ధరించి లోక రక్షణమునకై ప్రతి నిత్యమూ ఉదయించే మహానుభావుడు, మహాపరాక్రమవంతుడు, సహస్ర కిరణములు గలవాడు, పాపరహితుడు, పాపహరుడు, గ్రహరాజైన సూర్యభగవానుడు సర్వపీడలను హరించువాడు, సంతాన ప్రదాత, ఐశ్వర్యదాత. కనీసము భానువారమందైనను మధు మాంసభక్ష్యాదులు, స్త్రీ వ్యామోహమును త్యజించిన వారికి వ్యాధి శోక కష్ట నష్ట నివారకుడు సూర్యభగవాను. ఆ ఆదిదేవునకు నమస్కారం, బ్రహ్మ విష్ణు శివాత్మకునకు జోహారు అని సూర్యాష్టకమున వివరింపబడిన. నిత్యము పఠించిన వారికి, మననము చేసుకున్న వారికి, శ్రవణము గావించిన వారికి సర్వశుభములు సమకూరును.

0: భక్తి రంజని కార్యక్రమంలో శ్రోతలు శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: రాబోవు వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18-40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: శ్రోతలు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు వింటున్నారు.

0: ఇంతవరకు మీరు శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40. సూక్తి సుధా. ఈ కార్యక్రమంలో బి సుధాకర శర్మ గారు అందించే కొన్ని హితోక్తులు వింటారు.
1: ప్రతి వ్యక్తి విడిచిపెట్టవలసిన లక్షణాలలో ద్వేషం అతి ముఖ్యమైనది. ద్వేషం వలన మనకు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. ద్వేషం మనుషులను రోగగ్రస్తులను చేస్తుంది. వీరు ఇతరులను ఏదో ఒక విధంగా సాధించాలనే ద్వేషంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ నిజానికి వారే మొదటి బాధితులవుతారు. ద్వేషభావం మానసికమైన ఒత్తిడిని లోను చేస్తుంది. దీనికి ఫలితంగా నిద్రకు దూరం కావడం, కొన్ని సందర్భాలలో ఆరోగ్యం కుంటుబడి శారీరక దౌర్బల్యం కూడా కలిగే అవకాశం ఏర్పడుతుంది. మనిషి ఇతర మంచి గుణాలన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ ద్వేషం ఆ మంచి గుణాలను బహిర్గతం కానివ్వదు. ద్వేషం దయాదాతృత్వం వంటి మంచి గుణాలను లోపింపజేస్తుంది, ఆవేశాన్ని విజృంభింపజేస్తుంది. ఈ ద్వేషం అంతఃశత్రువు. బయట శత్రువు కంటే అంతఃశత్రువు ఎంతో ప్రమాదకర హేతువు. మహాభారతంలో ధర్మరాజు సంజయునితో పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్నయటుల అంటాడు. అంతేకాదు పగయడిగించుటింతియ శుభం బగులెస్స అని హితవు పలుకుతాడు. కౌరవులు పాండవులు స్వయంగా అన్నదమ్ముల పిల్లలైనప్పటికీ వారి మధ్య పొడవిన ద్వేషభావం కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైనది. ద్వేషం మనిషిని అతలాకుతలం చేస్తుంది. పదే పదే మనుషుల్ని అనుమానించడం అవమానించడం చేస్తారు. పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు. కొందరు ద్వేషభావాలను తమలోనే గూఢంగా ఉంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బతీయాలని చూస్తారు. ఈ భావం కలిగిన వారు నిత్య చింతితులై అశాంతితో అసహనంతో జీవితం గడుపుతుంటారు. ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా వీరి ద్వేషభావం మనసులో నుండి తొలగిపోదు. వీరు తాము ద్వేషించే వ్యక్తిపై దుష్ప్రచారాలు మరియు నిందారోపణలు నిష్కారణంగానే చేస్తుంటారు. తనకు నచ్చని, తాను మెచ్చని, ఇష్టం లేని వ్యక్తుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ద్వేషభావం కేవలం ప్రమాదకరమైనదే కాదు, ఎంతో క్రూరమైనది కూడా. రావణుడు యుద్ధంలో మరణించిన పిమ్మట అతని సోదరుడైన విభీషణుడు సీతను అపహరణం చేసిన రావణుడికి తాను దహన సంస్కారాది క్రియలు చేయుటకు విముఖత చూపిస్తాడు. అది గమనించి సర్వభూత సముడైన శ్రీరామచంద్రుడు మరణాంతాని వైరాణి, శత్రుత్వాలు మరణంతో పరిసమాప్తమవుతాయని హితోపదేశం చేస్తాడు. ఈర్ష అసూయ గుణాలను కలిగి ఉండుట, క్షమాగుణం లోపించడం, మితిమీరిన స్వార్థ చింతన వలన ఈ సమాజం ఎంతో ద్వేషపూరితంగా మారుతున్నది. వ్యక్తుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, విభిన్న దేశాల మధ్య ద్వేషపూరితమైన కక్షలు కార్పణ్యాలు మానవాళిని సుఖశాంతులకు దూరం చేస్తున్నాయి. ద్వేషాన్ని జయించి

0: జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి పెద్దలు కొన్ని ఉపాయాలు బోధించారు. ద్వేషం అనేది మనసులోకి ఎలా చొరబడుతుందో గమనించి అది మనసులోకి ప్రవేశించక ముందే హెచ్చరికతో దానిని తరిమికొట్టాలి. ఇది అత్యుత్తమమైన పద్ధతి. మనలో ద్వేషం పుట్టుకొస్తోందన్న విషయం తెలియగానే దానిని ప్రేమ, క్షమ, దయ, సహనం వంటి సుగుణాలతో నివారించాలి. ఎవరైనా మనల్ని దూషించినా విమర్శించినా అది మన మంచి కోసమే అనుకుంటే మంచిది. అక్కడితో సరిపెట్టుకోకుండా అలా ద్వేషింపదగిన పొరపాటు మనలో ఉందేమో ఆత్మ పరిశీలన చేసుకుని దానిని నిర్మూలించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరి మీదనైనా ఎక్కడైనా మనకు ద్వేషభావం కలిగితే ఆ వ్యక్తిని, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టడం ఉత్తమం. మనకు సుఖాన్ని, ఆనందాన్ని కలిగించేది మనలోని శాంత స్వభావమే. మనుషులు ద్వేషభావనను మనసులోంచి పారదోలినప్పుడే సమాజం శాంతియుతంగా మనగలదు.
1: ఇంతవరకు మీరు బి సుధాకర శర్మ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరి ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల

0: దృగేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ది చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగ పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలిగిన ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్, సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్

0: బేస్ రిజర్వాయర్ అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝ. అథ వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అధ్యక్షతాయాం కేంద్రీయ మంత్రిమండలేన నవ రాజ్యేషు 8,50,000 కోటితోప్యధిక వ్యయయుతాః 8 రైల్ బహుమార్గీకరణ పరియోజనాః అనుమోదితాః. ఏతాసు పరియోజనాసు ప్రాయః 96,11,00,000 కిలోమీటర్ మితాః రైలమార్గాః సమ్మిళితాః భవిష్యతి. ఏతాభిః రైల్ సంపర్క వ్యవస్థాయాం పరిష్కారః, విద్యమాన మార్గేషు యాతాయాత సమ్మర్దస్య న్యూనీకరణం తథా యాత్రణాం మాలవాహనస్య చ ద్రుతతర గమనం సుకరం భవిష్యతి. ఏతాసాం పరియోజనానాం 29,000,000 తమవర్షాత్ 30,000,000 తమవర్ష పర్యంతం పూర్ణత్వస్య లక్ష్యం నిర్ధారితమస్తి. కేంద్రీయ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ హ్యః నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ కేంద్రీయ మంత్రిమండలేన గృహీతానాం నిర్ణయానాం వివరణం ప్రదత్తవాన్. సహ ఉక్తవాన్ యత్ మంత్రిమండలేన తమిళనాడు ఆంధ్రప్రదేశ కర్ణాటక తెలంగాణ రాజ్యేషు 17 జనపదేషు విస్తృతాః 5 రైల్ బహుమార్గీకరణ పరియోజనాః అనుమోదితాః. ఏతాభిః పరియోజనాభిః విద్యమాన భారతీయ రైలజాలే ప్రాయః 45,000,000 కిలోమీటర్ మితః రైలమార్గః వర్ధిష్యతే. ఏతాసాం 5 పరియోజనానాం అనుమానిత వ్యయః ఆహత్య 21,000,000 కోటి రూప్యకాణి అస్తి. శ్రీ వైష్ణవః ఉక్తవాన్ యత్ ప్రశాసనేన 17,000,000 కోటి రూప్యకేభ్యః అధిక మూల్యాః 3 అన్యాః రైల బహుమార్గీకరణ పరియోజనాః అపి అనుమోదితాః. ఏతాః పరియోజనాః పశ్చిమబంగాళ ఝార్ఖండ్ ఒడిశా మధ్యప్రదేశ ఛత్తీస్గఢ రాజ్యానాం 14 జనపదేషు విస్తరిష్యంతే. ఏకస్య ప్రశ్నస్య ప్రత్యుత్తరే శ్రీవైష్ణవః సంసూచితవాన్ యత్ ముంబై అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ సేవా ఆగామి వర్షె ప్రారప్స్యతే. భారతం 48వ విశ్వ కౌశల ప్రతియోగితాయాం ప్రథమవారం 11 నూతన కౌశలశ్రేణీషు సహభాగం కరిష్యతి. ఇయం ప్రతియోగితా అస్య మాసస్య 12-27 దినాంక పర్యంతం చీన దేశస్య షాంఘాయి నగరే ఆయోజయిష్యతే. కౌశల వికాస ఉద్యమిత

0: मंत्रालयेन संसूचितं यत् टीम स्किल इंडिया इत्येतत् चतुष्षष्टि कौशलेभ्यः त्रिषष्टि कौशलेषु प्रायः सप्तति प्रतियोगिताभिः युक्तेन दलेन सहभागं करिष्यति। मंत्रालयेन उक्तं यत् अद्यावधि विश्व कौशल प्रतियोगितायां इयं भारतस्य बृहत्तमा विविधता पूर्णा च सहभागिता भविष्यति। केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयल ब्रिक्स देशेभ्यः महिलाभ्यः अवसर विस्ताराय तथा अन्ताराष्ट्रिय व्यापारे महिला उद्यमिनीनां महिला नेतृत्वाधीनानां च उद्यमानां प्रोत्साहनाय मिलित्वा कार्यं कर्तुम् आह्वानं कृतवान्। श्री गोयल बलं दत्तवान् यत् महिला नेतृत्वाधीनेभ्यः उद्यमेभ्यः अन्ताराष्ट्रिय व्यापारे अवसराणां लाभं स्वीकर्तुं स्वकीयां सहभागितां च वर्धयितुं आवश्यकं सहकार्यं मञ्चश्च प्रदातव्यौ। ग्रामीण विकास मंत्रालयस्य अन्तर्गतं भूमि संसाधन विभागः अद्य डिजिटल इंडिया लैंड रिकॉर्ड्स मॉडर्नाइजेशन प्रोग्राम 3.0 इत्यस्य कार्यान्वयन संबद्धान् दिग्निर्देशान् प्रकाशयिष्यति। मंत्रालयेन सूचितं यत् आगामी डीआईएलआरएमपी 3.0 इत्येतत् 50.565 कोटि रूप्यकाणां अनुमानित वित्त व्ययेन केन्द्रीय क्षेत्रीय योजना रूपेण कार्यान्वितं भविष्यति। भारतर्तु विज्ञान विभागेन ओडिसायाः पृथक् पृथक् स्थलेषु अद्य प्रबलाति प्रबल वृष्टेः संभावनां दृष्ट्वा रक्तवर्ण परा संचेतना प्रसारिता अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. నూట 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు ఈ రోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 వేదాంష్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్యతేజ గారు తగిన సలహాలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తల రిలే. 8:30 సినీ గీతాలు వినవచ్చు సినీ రంజని కార్యక్రమంలో. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే పాటలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10, 12:40, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వినవచ్చు. 5:45 సినీ రంజని. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం. సినీ గీతాలు వినవచ్చు సినీ రంజని కార్యక్రమంలో. 6 గంటల

యాభై నిమిషాలకు వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటలకు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 9:15 11:10 ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెమీఫైనల్ 1 మ్యాచ్లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆట ముగిసే వరకు. 8:45 11:00 హిందీలో 9:11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:45 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइन

0: ప్లానింగ్ కా కామ్ చల్ రా కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే జో ఆల్రెడీ ఫోర్ లైనింగ్ హో చుకే.
1: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత, వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచ స్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్క్లతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్క్లతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
2: ఇట్ ఈస్ దిస్ ఇస్

స్పిరిట్ ఆఫ్ ఇంటర్డిపెండెన్స్ దట్ షేప్స్ ఇండియా అప్రోచ్ టు శ్రీలంక యాజ్ ఎ ట్రూ విశ్వమిత్ర, ఎ ట్రస్టెడ్ గ్లోబల్ ఫ్రెండ్. ఫర్ ఇండియా అండ్ శ్రీలంక, హాలిస్టిక్ మారిటైమ్ సెక్యూరిటీ అండ్ మ్యూచువల్ ప్రాస్పరిటీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. టుగెదర్ ఇండియా అండ్ శ్రీలంక ఆర్ వెల్ పొజిషన్ టు సర్వ్ యాజ్ ద క్లోజెస్ట్ పార్ట్నర్స్ ఇన్ సేఫ్ గార్డింగ్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ.

మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

మరి ఈనాటి కార్యక్రమం ఓ మంచి మాటతో ప్రారంభిద్దామా? భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి అని అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యాతేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
5: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334. డాక్టర్ బలరాం జాదవ్,
5: ఎత్తు వంకర పిల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
6: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: డాక్టర్ బలరాం జాదవ్,
6: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు ఓ గమనిక. ఈ నెల 11వ తేదీ శుక్రవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా సమస్యలు, లేజర్ ట్రీట్మెంట్ గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు.

0: తారకా నగర్ నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
1: దరమాండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
1: డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799905. ప్రకటనలు విన్నారు శ్రోతలు. 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఓ గమనిక. ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చుట్టిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్లు, చేతులు, మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: శ్రోతలకు గుర్తు చేస్తున్నాను, మరి కొద్దిసేపట్లో అంటే 7:30 కంటేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. శ్రోతలకు ఓ గమనిక, ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు కంటేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: కార్యక్రమ ప్రాయోజకులు కంటేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2225225. దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావడం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంటేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: ఈరోజు పొగాకు వాడకం వల్ల మనకు ఎలాంటి విపత్కర మరియు ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తాయో మరియు ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లోకి మనం నెట్టబడతామో ఈ విషయాలను వివరించడానికి ఆకాశవాణి స్టూడియోస్ కి ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు బి రాజేశ్వర్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారితో ఈ విషయాల్ని పూర్తిగా చర్చిద్దాం. నమస్కారం అండి రాజేశ్వర్ గారు.
3: నమస్తే
2: సార్. రాజేశ్వర్ గారు, ఈ పొగాకు ఉత్పత్తులు మనం వాడడం వల్ల ఎట్లాంటి వ్యాధులు మనకు సంక్రమిస్తాయి?
3: పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు తీసుకునే వారిలో అంటే దాదాపు మన శరీరం లోపల ప్రతి అవయవము, ప్రతి కణము అనేటటువంటిది దెబ్బతినడం జరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే రక్తం గాని, గుండె గాని, ఊపిరితిత్తులు, తర్వాత మెదడు, అదేవిధంగా చర్మం గాని, ఎముకలు, తర్వాత మన స్టమక్ కడుపు గాని, కంటిలో మూత బిందువులు రావడం గాని, ఇలాంటి సమస్యలు, అదేవిధంగా సంతానం లేకపోవడము, గర్భిణీ స్త్రీలలో సమస్యలు, ఇలా చాలా రకాల సమస్యలు అంటే ఒకటి కాదు, మన శరీరం లోపల ప్రతి అవయవం దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు.
2: పొగాకు ఉత్పత్తుల సేవనం వల్ల, పొగ తాగడం మరియు నశం పీల్చడం, గుట్కా తినడం లాంటి వల్ల ఊపిరితిత్తుల మీద ఎలాంటి ప్రభావం ఉంది?
3: ఈ పొగాకు గాని, పొగాకు ఉత్పత్తులు గాని తీసుకున్నప్పుడు ముఖ్యంగా అంటే మొట్టమొదటిసారిగా ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులే అన్నట్టు. అంటే ఈ సంవత్సరము 2019 లోపల మన ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు టొబాకో అండ్ లంగ్ హెల్త్ అనేటటువంటి థీమ్ ని ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే ఈ బీడి గాని, సిగరెట్ గాని, గుట్కా గాని, తర్వాత జర్దా గాని, కైని గాని, వీటి మూలంగా ఏంటంటే మొట్టమొదటిగా దెబ్బతినేది ఊపిరితిత్తులు. బీడి సిగరెట్ మూలంగా వాటి పొగ లోనికి తీసుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తులకు పోతుంది అన్నట్టు. దాని మూలంగా ఏమవుతుందంటే ఈ పొగలో ఉన్నటువంటి చాలా రకాల విషతుల్య రసాయనాలు ఈ వాయు నాళాలు అంటే శ్వాస నాళాలను దెబ్బతీస్తున్నాయి. అదేవిధంగా వాయు గోళాలు, దాన్ని వైద్య పరిభాషలో ఆల్వియోలై అంటాం, వాటిని కూడా దెబ్బతీయడం జరుగుతుంది. అదేవిధంగా వాయు నాళాల్లో ఉన్నటువంటి సీలియాలను దెబ్బతీయడం జరుగుతుంది అన్నట్టు. సో మూడు రకాలుగా దెబ్బతీస్తుంది. మొదటిది ఏంటంటే వాయునాళం దెబ్బతీస్తుంది. వాయునాళంలో చాలా సున్నితమైనటువంటి ఈ లోపల పొరలు ఉంటాయి, వాటిలో ఏంటంటే వాపు రావడం జరుగుతుంది ఈ పొగాకు వల్ల. వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వెడల్పుగా ఉండే వాయునాళం అన్నది కుంచుకుపోవడం జరుగుతుంది. దాని మూలంగా ఛాతి పట్టేసినట్లుండము, ఛాతి బరువుగా ఉండడము, పిల్లికూతలు రావడము, ఇలాంటి ఈ సింప్టమ్స్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి రావడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా వాయునాళంలో మనము ఈ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు గాని బయట తిరిగినప్పుడు ఆ డస్ట్ అనేది లోపలికి పోతుంది. అవేంటంటే ఈ వాయునాళంలో చేరుకుపోతాయి లోపలికి పీల్చినప్పుడు. సో దానికి నెట్టివేసే ప్రక్రియను ఈ సీలియా అనేటటువంటి వెంట్రుకల వంటి నిర్మాణాలు వాటిని నెట్టివేస్తాయి, బయటకు తీసేస్తాయి. ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల మూలంగా ఆ

0: సీలియా ఈ పనితనం అనేటటువంటిది దెబ్బతినడం జరుగుతుంది. దాని మూలంగా ఏంటంటే అవి నెట్టివేయబడవు, అక్కడ ఎక్కువగా చేరుకుపోవడము, తెమడ చేరుకుపోవడం మూలంగా వివిధ రకాల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, అది వైరల్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, చాలా రకాల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే వాయుగోళము అంటే చివరిలో ఉంటుంది ఊపిరితిత్తులలో, వాటిలో కూడా మార్పులు జరుగుతాయి అన్నట్టు. అంటే వాయుగోళం అనేటటువంటిది అది ఎక్కువగా అంటే పెరిగిపోతా ఉంటది, కొన్ని వాయుగోళాలు కలిసి పెద్దదిగా ఏర్పడుతుంది, దాన్ని ఏమంటే బుల్లా అంటాం అన్నట్టు. అవి ఎంఫైసిమేటస్ కి దారి చేస్తుంది అన్నట్టు. దీని మూలంగా ఏమవుతుందంటే మామూలుగా ఊపిరితిత్తులలో మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ లోపలికి పోవడము, బయటకు కార్బన్ డైఆక్సైడ్ పంపించడం అనేటటువంటిది ఈ వాయుగోళంలో జరుగుతుంది. సో వాయుగోళంలో ఏంటంటే బీడీ సిగరెట్ వల్ల దెబ్బతినడం మూలంగా ఈ ప్రక్రియ అనేటటువంటిది కరెక్ట్ గా జరగదు. దాని మూలంగా ఏంటంటే ఆక్సిజన్ లోనికి వెళ్లదు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాదు. దీని మూలంగా ఏమవుతుంది, రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది పెరిగి, తద్వారా మన శరీరం లోపల చాలా రకాల సమస్యలు జరుగుతాయన్నట్టు. అందుమూలంగానే ఊపిరితిత్తుల వ్యాధుల పైన చాలా జాగ్రత్తగా ఉండాలి సిగరెట్ తాగే వాళ్ళు, ముఖ్యంగా బీడీలు తాగే వాళ్ళు, తర్వాత ఈ చుట్టాలు తాగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది.
1: మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఛాతీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అన్నారు, మరి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి పొగాకు ఉత్పత్తుల సేవ?
0: ముఖ్యంగా ఈ రక్తము, రక్తనాళము, గుండె వీటిపైన ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది ఈ పొగాకు. అంటే బీడీలు గానీ సిగరెట్ గానీ చుట్టా తాగినప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా రక్తాన్ని చూసుకున్నట్లయితే ఈ రక్తం అనేటటువంటి చిక్కబడడం జరుగుతుంది, రక్తము రక్తనాళాలలో గడ్డగట్టుకుపోవడం జరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే ఆ పూడికలు ఏర్పడతాయి దాంట్లో. అదే విధంగా రక్తనాళాలు వాటి యొక్క ఈ గోడలు ఉంటాయి కదా, అవి గట్టిపడడం జరుగుతుంది అన్నట్టు. దాని మూలంగా ఏంటంటే రక్తనాళాలు సన్నబడిపోతాయి. సన్నబడిపోయినప్పుడు ఏమవుతుంది, రక్తం అనేది సరిగ్గా సప్లై కాదు, దాని మూలంగా ఆక్సిజన్ కూడా చేరదు అవయవాలకు. సో ఈ రక్తనాళాలు గుండెకి సప్లై చేసేటటువంటి రక్తనాళాలు సన్నబడిపోతే అప్పుడు రక్తము గుండెకి సరిగ్గా చేరదు. దాని మూలంగా ఏంటంటే గుండె సంబంధిత వ్యాధులు అనేటటువంటి వస్తాయి, ముఖ్యంగా గుండెపోటు, హార్ట్ అటాక్స్ రావడం. అదే విధంగా ఈ మెదడుకు సప్లై చేసే రక్తనాళాలు సన్నబడడం మూలంగా స్ట్రోక్స్ రావడం, అంటే పక్షవాతం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ప్రతి అవయవానికి, ముఖ్య కాళ్ళు చేతులకు రక్తనాళాలు సరఫరా చేస్తూ ఉంటాయి. అక్కడ దెబ్బతిన్నట్లయితే ఈ రక్తనాళాలు, రక్తం అనేది కాళ్ళు చేతులకు వేళ్లకు పోనట్లయితే అక్కడ కూడా పుండ్లు తయారైపోతాయి. పుండ్లు తయారైపోయి అక్కడ ఆ టిష్యూ అనేది చనిపోవడం జరుగుతుంది, దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. సో దాన్ని చేతి వేళ్లను కాలు వేళ్లను తీసివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విధంగా రక్తనాళాలపైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నట్టు ఈ పొగ మరియు పొగాకు ఉత్పత్తులు. దాని మూలంగానే ఈ గుండె జబ్బులు అనేటటువంటి అకాల ఆకస్మిక మరణాలు సంభవిస్తుంది అన్నట్టు.
1: పొగాకు ఉత్పత్తులు మానేయడానికి ఎట్లాంటి ఆధునిక వైద్యాలు కానీ ఎట్లాంటి థెరపీలు కానీ మనకు అందుబాటులో ఉన్నాయంటారు?
0: చాలా ఇంకా కొన్ని ఆధునిక వైద్యాలు, ఒక టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయన్నట్టు. ఒకవేళ ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేటటువంటిది అది కూడా దాటిపోతే వారికి మన మందుల షాపులలో టాబ్లెట్స్ రూపంలో దొరుకుతున్నాయి. వాటిని ఒకటి ఏంటంటే బుప్రోపియన్ అనేది ఒకటి, రెండోది వెర్నిక్లిన్ అనేటటువంటి టాబ్లెట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయన్నట్టు. సో ఇవి ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీతో పాటు ఇవి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు.
1: పొగాకు వాడటం ప్రాథమికంగా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మానుకోవాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: పొగాకు మానుకునే వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ సరైనటువంటి దృక్పథం ఉండాలి. అంటే వ్యసనం అనేటటువంటిది పొగాకు తాగిన వాళ్ళు వస్తుంది. సో పొగాకు తాగిన వాళ్ళు వ్యసనం వస్తుంది కాబట్టి సరైన దృక్పథం తోటి దీన్ని మానేయొచ్చు.
1: గట్టి
0: సంకల్పం ఉండాలి. అంటే ఎన్నో మార్గాలున్నాయి, ఎన్నో మందులున్నాయి, కుటుంబ సభ్యులు స్నేహితులు ముఖ్యంగా డాక్టర్లు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు. సో కానీ కావాల్సింది ఏంటంటే దృఢమైనటువంటి బలమైనటువంటి సంకల్పం ఉండాలి. ఎవరైతే తాగుతున్నారో వాళ్లకు ఆ సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా మానేయవచ్చు. అదేవిధంగా ఈ సంకల్ప బలంతో పాటు మనం మిగతా కౌన్సిలింగ్ ఇప్పించాలి వాళ్ళకి. సో దేని మూలంగా మీరు ఈ సిగరెట్ స్మోకింగ్ కానీ బీడీ కానీ స్టార్ట్ చేశారు, అంటే స్టైల్ కొరకు స్టార్ట్ చేశారా, లేకపోతే ఏ సినిమా హీరోని చూసి స్టార్ట్ చేశారా, టీనేజ్ లో ముఖ్యంగా పిల్లలు దానికి బలవుతున్నారని. టీనేజ్ లో బలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులలో ఈ స్మోకింగ్ చేసేవారు ఉంటున్నారు, టీవీ చూసుకుంటారు.

0: ఉంటూ స్మోకింగ్ చేస్తూ ఉంటారు. పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో బలమైన ముద్ర పడిపోతుంది. అరే ఇట్లా బాగుంటదేమో తాగుతాయి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అమ్మ నాన్నలు ఇంట్లో లేనప్పుడు సిగరెట్ గాని బీడీ గాని ముట్టించి వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు పాపం, ఏదో అమ్మ నాన్న తాగుతున్నారు అని చెప్పి వాళ్ళు బాగుంటుంది అనుకుంటారు. అది మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంటది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో తల్లిదండ్రులు టీనేజ్ పిల్లల ముందు సిగరెట్ గాని బీడీలు గాని తాగొద్దు. అది కార్లో పోయేటప్పుడు గానీ, లేకపోతే ఇంటి చుట్టుపక్కల గానీ, ఎక్కడ పడితే అక్కడ అసలు పిల్లల ముందు తాగొద్దు, టీనేజ్ పిల్లల ముందు తాగొద్దు. ఒకవేళ తాగినట్లయితే వాళ్ళకి తెలియకుండానే ఎక్కడనో ఒకవేళ అలవాటు ఉంటే అలా చేయాలి. సిగరెట్ పిల్లలు తిరిగే ప్రదేశాలలో పడేయొద్దు, అంటే వాళ్ళు తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని రకాల నివారణ చర్యలు అనేటువంటివి తీసుకోవాలి. వ్యక్తిగతంగా కూడా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటది అన్నట్టు. వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుల్లో గానీ, స్నేహితుల్లో గానీ ఎవరైతే సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారో వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు స్మోకింగ్ వల్లకి ఎట్లా శరీరంలో అనర్థాలు జరుగుతాయి అనేటువంటిది వాళ్ళకి చెప్పాలి. చెప్పినట్లయితే వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. నిబంధనలు చట్టాలు అనేటువంటివి కఠినంగా చేస్తే అప్పుడు చాలా బాగుంటుంది, అది నివారించదు. 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లలకు ఈ గుట్కాలు గాని, పొగాకు గాని, సిగరెట్లు గాని అమ్మకూడదు. అదేవిధంగా ఈ కాలేజ్ గాని, ఈ తర్వాత ఈ స్కూల్స్ పక్కన ఒక 100 గజాల దూరంలో ఎక్కడ కూడా ఈ పొగాకు ఉత్పత్తులను అమ్మొద్దు. అయితే ఈ జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం అనేటువంటిది 40% మాత్రమే అమలవుతుంది. 2007 సంవత్సరంలో ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల చట్టం కింద ఈ కార్యక్రమం అనేది 40% మాత్రమే అమలవుతుంది. దాన్ని 100% అమలయ్యేటట్లు చేయాలి. సో ఎవరైతే బహిరంగంగా పొగ గాని, పొగాకు ఉత్పత్తులు, బీడి గాని, సిగరెట్ గాని సేవిస్తారో వాళ్ళని ఖచ్చితంగా జరిమానా విధించడం లేదంటే జైల్లో పెట్టడం అనేటువంటిది చేయాలి. అలా బహిరంగ ప్రదేశాల్లో, సినిమా హాల్లో గాని, రైల్వే స్టేషన్లో గాని, బస్ స్టేషన్లో గాని, ఎగ్జిబిషన్ మాల్స్లలో గాని ఎక్కడ కూడా బహిరంగ ధూమపానం అనేటటువంటిది నిషేధించాలి. కఠినమైన చర్యలు ఉంటే తప్పితే అది సాధ్యం కాదన్నట్టు.
1: చివరగా శ్రోతలకి వైద్యులుగా మీరు ఇచ్చే సందేశం,
0: అవగాహన అనేటటువంటిది చాలా ముఖ్యం. అది గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వాళ్ళకి అవగాహన అనేటటువంటిది ఉండదు. సో అక్కడ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఎవరైతే పొగ గాని, పొగాకు ఉత్పత్తులకు బానిసైనారో వాళ్ళు వాటి వల్ల జరిగే అనర్థాలకు, ఏమి అనర్థాలు వస్తాయో వాటిపైన అవగాహన పెంచుకోవాలి. పెంచుకుని వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో గాని, స్నేహితుల్లో గాని వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా సామాజిక పరంగా ఎవరైతే ఉన్నత విద్యావంతులు ఉంటారో, టీచర్స్ గాని, లేకపోతే లాయర్స్ గాని, లెక్చరర్స్ గాని, తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అక్కడ అవగాహన కార్యక్రమాలు అనేటువంటి చేయాలి. ఎందుకంటే అది ఒక్కరికే కాదు, బీడీ సిగరెట్ తాగడం మూలంగా పక్కనున్న వాళ్ళకి, సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా దీంట్లో బలయ్యేవారు చిన్నపిల్లలు, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, మహిళలు. వాళ్ళు చెయ్యని పాపానికి వాళ్ళు బలయ్యవలసి వస్తుంది. పొగాకు మహమ్మారి నుంచి మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కూడా రక్షించుకోవచ్చు.
1: మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి, మాకు ఎంతో అవగాహన మాకు అందించారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రాజేశ్వర్ గారు
2: నమస్తే.
3: కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక సీఓపీడీ, ఐఎల్డీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 2225225.
4: ఇంతవరకు మీరు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలు 103.2 మెగాహెచ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం.

ప్రభాతలహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఓ గమనిక. ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఓ గమనిక, ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిట్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం కేవీ మహదేవన్ సంగీతం అందించిన సప్తపది సినిమా నుండి పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు.

శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. శ్రోతలకు గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 9 గంటలకు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి ఆ పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462 245066 ఈ నంబర్కి పంపించండి.

0: శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యి కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మనం వినబోతున్నాం. సినిమా పేరు చంటీ.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు విందాం వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు అందించే కొన్ని సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఎక్కువ కామన్గా మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. 10 కపుల్స్లో ఒక కపుల్ పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ దగ్గరికి మోస్ట్ కామన్గా వస్తున్నారు. దానికి ఫ్యాక్టర్స్ వేరే వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్గా కానీ, లేదు అనుకుంటే సోషల్గా కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్తో కానీ, లేట్ సెటిల్మెంట్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్, ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని అంటాం దాన్ని అంటే, ఫస్ట్ మనకి ఒక కపుల్ మ్యారేజ్ అయిన కనీసం 12 మంత్స్ లోపు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఉండి కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కపుల్గా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు కొంతమంది మనకి నార్మల్గా కూడా 2-3 మంత్స్కే వస్తున్నారు, బట్ అది ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. మినిమం 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్లో కూడా మనకి ఏ ప్రొటెక్షన్ తీసుకోకుండా కన్సీవ్ అవ్వలేదు పేషెంట్ అంటే అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అంటే ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఇన్ఫర్టిలిటీ కూడా పిల్లలు పుట్టకపోవడం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు ఒకసారి బేబీ ఉంది, లేదు రికరెంట్ 2-3 సార్లు అబార్షన్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టడం లేదు అంటే దానికి వేరే కాజెస్ ఉంటాయి, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. మనం ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ప్రైమరీయా సెకండరీ అంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదా, లేదు అబార్షన్స్ అట్లా కన్సీవ్ అయ్యి అబార్షన్లు అయ్యి, లేదంటే ఒక బేబీ ఉండి సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందా, అలాంటి హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటి, మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి, 2 రకాలుగా కపుల్లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకరు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, ఆడవారిలో ఉన్న లోపాల కారణంగా కానీ మగవారిలో ఉన్న కొన్ని కపుల్స్లో ఏంటి ఇద్దరికి ఉంటాయి. సో కరెక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ఎక్కే టైంలో ఇద్దరికి ఎవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గో ఫర్ కరెక్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ మోస్ట్ కామన్గా 20% to 30% ఫీమేల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, 15% to 20% మేల్ ఇన్ఫర్టిలిటీ వల్ల వస్తుంది. కొంతమందిలో ఆల్మోస్ట్ మాక్సిమం 40% ఆఫ్ ద కపుల్స్లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందిలో అసలు ఇద్దరికి అంత నార్మల్ ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. అదేంటి అంటే అన్నోన్ కాజెస్ అంటాం. దానికి కరెక్ట్గా మనము పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్లో ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఆడవారికి చూస్తాం, తర్వాత మగవారికి చూస్తాం. ఇద్దరికి ఏం లేదు, నార్మల్గా ఉంది, కానీ లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంది, మదర్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకుంటే సొరగేట్ మెజర్స్ ద్వారా కూడా అంటే డోనార్ ఓవమ్ కానీ డోనార్ ఎగ్ ద్వారా కానీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉండి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మోస్ట్ కామన్గా న్యాచురల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఎవరికైనా ఆడవారిలో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల అవ్వచ్చు, లేదు గ్రోత్ సరిగ్గా లేకపోవడం, గర్భసంచి గ్రోత్ కానీ ఎగ్ గ్రోత్ కానీ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, లేదు మేల్లో అయితే సెమెన్ అంటే ఏంటంటే వీర్య కణాలు సరిగ్గా లేకపోవడం కానీ, వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉండడం కానీ, కణాల మొటిలిటీ కానీ, కణాల మూమెంట్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి.

ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటంటే ఎందువల్ల వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చూద్దాం. ఫీమేల్ పార్ట్నర్లో మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, ఎగ్ రిలీజ్ అయింది అంటే ఆ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి దాకా వెళ్ళలేకపోవడం. గర్భసంచికి రెండు ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, వాటి ద్వారా గర్భసంచి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఆ ట్యూబ్ లో ఏమైనా బ్లాక్ ఉన్నా, ట్యూబ్ లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా అది వెళ్ళదు, కాబట్టి అప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. నెక్స్ట్ కాజ్ ఏంటంటే యుట్రస్. యుట్రస్ లో ఏం డిఫెక్ట్ ఉంది, యుట్రస్ కి గడ్డల్లాగా అట్లా ఏమైనా ఫైబ్రాయిడ్స్ అంటాం కదా అలా ఏమైనా అయినా, లేదా యుట్రస్ లో ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే ఆ ఎగ్ వీర్యకణాలతో కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయిందో, బేబీ ఫామ్ అయిందో, ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత గర్భసంచికి వచ్చి అతుక్కోవాల్సి ఉంటుంది. ఆ అతుక్కోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీక్వెంట్ గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అదే ఒక రీజన్. లింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి గర్భసంచి మూత దగ్గర వీర్యకణాలు పైకి రావడానికి ఏమన్నా దారిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అవి కూడా దీనికి రీజన్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అనుకుంటే ఇంకొకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తనలో. హార్మోన్స్ బాడీలో FSH, LH, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోన్స్ అన్ని లేడీస్ లో కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవ్వడం టైంకి ఆ ఎగ్ కరెక్ట్ ప్రాపర్ గా గ్రో అవ్వడం ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాక మనకు కన్సీవింగ్ లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఓవ్యులేషన్ ప్రాబ్లం. ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం. ఇప్పుడు నీటి బుడగల ప్రాబ్లం అన్న ఎవరినైనా ఎక్కువగా వస్తుంది, పెళ్లి అయిన వాళ్ళలో కానీ పెళ్లి కాని వాళ్ళలో కానీ మోస్ట్లీ. ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్, ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, లావుగా ఉండడం, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే అడిపోజ్ టిష్యూ అనే కొవ్వు అనేది ఎక్కువగా మనకు పేరుకుపోయి ఉంటుంది, కాబట్టి ఆ కొవ్వు ద్వారా ఆ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు, ఎగ్స్ అన్నవి ప్రాపర్ సైజ్కి రాకుండా ఎగ్ గ్రోత్ అనేది ఉండదు, సో ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇది మోస్ట్ కామన్ గా ఈ కాలంలో అయితే మోస్ట్ కామన్ గా PCOD అనేది ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబ్స్ లో, ట్యూబ్స్ లో ఏంటంటే ట్యూబల్ బ్లాక్, ట్యూబ్ బ్లాక్ ఉంది, ట్యూబ్ కంప్లీట్ గా మూసుకుపోయింది అనుకోండి, రిలీజ్ అయిన ఎగ్ అది క్వాలిటీ ఎగ్ అయినా కాకపోయినా అది ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఏంటంటే వచ్చిన ఎగ్ కూడా యుట్రస్ ని రీచ్ అవ్వదు అనమాట. ఆ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల కూడా కన్సీవింగ్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా ఉండేది గర్భసంచిలో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే గర్భసంచికి గడ్డలు రావడం కానీ, లేదు గర్భసంచి పొర ఎక్కువగా మందం రీచ్ కాలేకపోవడం, ఫర్టిలైజ్ అయిన ఎగ్ అన్నది వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలి, అంటే ఏంటి గర్భసంచికి అతుక్కొని అక్కడ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ గర్భసంచి పొర దానికి కావలసినంత ప్రాపర్ మందం లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అతుక్కోక మనకి ప్రెగ్నెన్సీ రాదన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, గర్భసంచికి కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ మొత్తం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ రానివ్వదు, అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఏజ్ ఫ్యాక్టర్స్. మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మోస్ట్ కామన్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అది ఫీమేల్స్. ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ అంటే మేల్ పార్ట్నర్ కి దేని వల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వస్తుంది అంటే తక్కువగా స్పర్మ్ కౌంట్, వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండడం, లేదా వీర్యకణాల్లో గ్రోత్ ప్రాపర్ గా లేకపోవడం, అంటే వాటి ఉండాల్సిన షేప్ సైజ్ లో డిఫరెన్స్ రావడం, వాటి మొటిలిటీలో అంటే అవి కదలికలో ప్రాబ్లం ఉండడం. మామూలుగా వీర్యకణాలు అన్నవి గర్భసంచి మూతి ద్వారా గర్భసంచి లోపల నుంచి మొత్తం పాస్ అయి ట్యూబ్ లో ఎగ్ ని కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి మూమెంట్ అనేది ప్రాపర్ గా ఉండాలి వీర్యకణాలది, అలాంటి మూమెంట్ ప్రాపర్ గా లేకపోయినా అవి ట్యూబ్ ని రీచ్ అవ్వక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ మూడు కామన్, తక్కువ స్పర్మ్స్ ఉండడం, సైజ్ అండ్ షేప్ కరెక్ట్ గా లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ లో కదలికలో ప్రాబ్లం ఉండడం, ఈ మూడు అన్నవి మెయిన్ రీజన్స్. తక్కువ స్పర్మ్ కౌంట్ ఎందుకు వస్తుంది? ఒకటి, మేల్ పార్ట్నర్ లో మనకి స్పర్మ్ ని ఏంటంటే ఆ వీర్యకణాలు ఫామ్ అవ్వడంలో ఇబ్బంది పడడం, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం అన్నమాట. వీర్యకణాలు ఎక్కడైతే ఎగ్స్ అనేది వాళ్ళ మేల్స్ లో ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ప్రొడక్షన్ లో ప్రాబ్లం ఉండడం, వాటి ట్రాన్స్పోర్ట్ లో ప్రాబ్లం ఉండడం. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ టెస్టిస్ అంటాం, ఆ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన వీర్యకణాలన్నీ సెమెన్ లోకి అంటే ఏంటంటే వీర్యంలోకి రాగలగాల, ట్రాన్స్పోర్ట్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ అనేది మోస్ట్ కామన్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వీటన్నిటికీ తీసుకుంటూ ఉంటే మనం తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొన్ని కపుల్స్ లో అయితే ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది, అంటే మేల్ పార్ట్నర్ లో అయితే మనకి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి చేసుకుంటూ వీ కెన్ ట్రీట్ ఫైర్. లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు వాళ్ళు, సెట్ అయ్యే పరిస్థితిలో లేదు ఆ ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లో డోనార్ ఎగ్, డోనార్ స్పెర్మ్

0: అనేది కూడా వచ్చాయి. కానీ అవి ఫస్ట్ ఇవన్నీ పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ అయ్యి తర్వాత అసలు అలాంటి ఛాన్సెస్ ఏం లేవు అన్నప్పుడు నెక్స్ట్ వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం అనమాట. ఏంటంటే రీజన్ ఏం కనబడదు మనకు. అన్ని నార్మల్ ఉంటాయి, ఫీమేల్ పార్ట్నర్ లో అన్ని నార్మల్ ఉంటుంది, మేల్ పార్ట్నర్ లో అన్ని నార్మల్ ఉంటుంది, బట్ కన్సీవింగ్ లో ప్రాబ్లం ఉంటుంది. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ కావడానికి ప్రాబ్లం ఉంటుంది. అది మోస్ట్ కామన్ గా 20% ఆఫ్ ద కపుల్స్ లో చూస్తూ ఉంటాం మనం. దానికి మనం ఏంటంటే పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే కరెక్ట్ టైం ఆఫ్ ఫర్టిలైజేషన్ కపుల్ కి తెలియకపోవడం, అది మోస్ట్ కామన్ గా ఉంటుంది. ఏంటంటే కరెక్ట్ గా ఎగ్ 14th డే ఆఫ్ సైకిల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన టైంలో ఫర్టిలైజేషన్ అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినాక వితిన్ 24 అవర్స్ లో, అంటే అది వీర్యకణంతో కలవకపోతే ఎగ్ అన్నది చనిపోతుంది. సో మనకు ఆ తర్వాత కన్సీవ్ అవడానికి ఛాన్స్ ఉండదు. సో కరెక్ట్ టైం ఆఫ్ ఇంటర్ కోర్స్ తెలియక కూడా మోస్ట్ కామన్ గా ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్, మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ అన్నది బాగున్నా సక్సెస్ఫుల్ గా నార్మల్ కన్సీవ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎగ్ క్వాలిటీ బాగున్నా కూడా బట్ అది ఫర్టిలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా చూసుకొని దెన్ వీ షుడ్ ట్రీట్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఉన్నాయని ఎలా కనుక్కుంటాము, ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్ లో ఓవ్యులేషన్, అంటే ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. కాబట్టి ఒక అల్ట్రాసౌండ్ బేసిక్ స్కానింగ్ చేసుకుంటే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, నీటి పిడుగుల ప్రాబ్లం గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మనకు తెలిసిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ ఇంకా అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా, అంటే ట్యూబ్ పేటెన్సీ మనం చూసుకోవాలి. ఓపెన్ ఉంది అంటే మనకు కన్సీవింగ్ కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ ఉంటే ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాకేడ్ ఎట్లా తెలుసుకుంటామంటే ఓన్లీ ఒక ఎక్స్రే ఉంటుంది, హెచ్ఎస్జి అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే ఉంటుంది అనమాట. ఆ ఎక్స్రే ద్వారా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మనకు స్కాన్ లో తెలిసిపోతుంటే, ఇవన్నీ కాకుండా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవడానికి కూడా మనకు స్కాన్ లో కాకుండా హార్మోనల్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఆ హార్మోన్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. మేల్లో అయితే అది మేల్ పార్ట్నర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఎలా చూస్తామంటే స్పర్మ్ టెస్ట్స్ అనేది ఉంటుంది, స్పర్మింగ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ చేసుకుని సెమెన్ లో క్వాంటిటీ క్వాలిటీ మార్ఫాలజీ అంటే ఏంటంటే సైజ్ షేప్ కూడా మనకు తెలిసిపోతాయి. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెమెన్ అనాలిసిస్ లో తెలిసిపోతుంది మనకి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్, మనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం దీనికి అంటే ప్రాపర్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోనల్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యే చూసుకుని ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని సీక్వెన్షియల్ గా స్కాన్ చేసుకుంటూ చూసుకుని ఆ టైంలో కలిసి ఉండమని పేషెంట్స్ కి మనం సలహా ఇస్తూ ఉంటాం అనమాట. ఆ ద్వారా మోస్ట్ కామన్ గా టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం. అలా చేయడం వల్ల మోస్ట్ కామన్ గా సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నేచురల్ కన్సెప్షన్ ప్రాబ్లం అయితే ఉందంటే ఇప్పటికిప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనకు చాలా వచ్చాయి, IUI అని, IVF అని, ICSI అని. IUI అంటే ఏంటంటే మేల్ పార్ట్నర్ అంటే వీర్య కణాలు అన్ని తీసుకొని డైరెక్ట్ గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మదర్ కి గర్భసంచిలోకి మనం ఎక్కిస్తాం అనమాట. అదేంటంటే మనము ఇప్పుడు గర్భసంచి మూతి నుంచి ద్వారా మనమే పైకి ఇస్తాం ఇంకా. సో దాని ద్వారా ఫర్టిలైజేషన్ కి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది IUI. లేదు IUI ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఏంటంటే మనం ఇచ్చేది కూడా సరిపోవట్లేదు ఆ మూమెంట్ కి అనుకుంటే ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ తీసి మేల్ పార్ట్నర్ నుంచి వీర్యకణాల ద్వారా బయటనే ఫర్టిలైజ్ చేసి ఆ ఫర్టిలైజ్ అయిన తర్వాత వీర్యకణం కలిసిన తర్వాత ఉండే బేబీని మనం గర్భసంచిలో ఇంప్లాంట్ చేస్తాం. దీన్ని IVF అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనమాట, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం కదా అది. అలా కూడా మనకి ఇప్పుడు చాలా వచ్చాయి. అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకుని వీ కెన్ గో ఫర్దర్. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీస్ ట్రీట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, బట్ అవి ఇంకా మనకి ఇంత కరెక్ట్ గా అయితే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంటేషన్ లోనే ఉన్నాయి, బట్ అవి మోస్ట్లీ ఇంకా టైం పడుతూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాపర్ గా నాచురల్ కన్సెప్షన్ కి, IVF కి, IUI కి ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశు హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశు హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశు హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
2: ఇంతవరకు మీరు వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు.

ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: expand opportunities for women entrepreneurs and women-led enterprises in international trade, India ramps up Nepal flood relief with 8th flight specialized tunnel team and forensic experts, IAEA refers Iran to UN Security Council over nuclear non-compliance, IMD issues red alert for heavy rainfall in Odisha today, and in tennis, Ben Shelton and Francis Tiafoe set up an All-American men's single semifinal at the US Open in New York. And with that, we are in the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30. సినీ రంజని ఇప్పుడు విందాం కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్నాం ఆకాశంలో ఒక తార సినిమా నుంచి పాట. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం శ్రీమణి, రమ్య బెహ్రా పాడారు.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు. చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి పాట వినబోతున్నాం. మణిశర్మ సంగీతం, ధనుంజయ్ సీపన, ఇంకా సాహితీ చాగంటి పాడారు, అనంత్ శ్రీరామ్ రచనా.

ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. శ్రోతలకు గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 9 గంటలకు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి ఆ పాట వివరాలు మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462 245066 ఈ నంబర్కి పంపించండి.

మరి తర్వాత వినబోయేది భీమ్ సిసిరోలియా మధుప్రియ మణశంకర వరప్రసాద్ సినిమా కోసం పాడిన పాట. భీమ్ సిసిరోలియా సంగీతం, రచన అనిల్ రావిపూడి.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. ఇప్పుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన మా ఇంటి బంగారం సినిమా నుండి పాట వినబోతున్నాం. చిన్మయి శ్రీపాద, పుణ్యశెల్వ పాడారు, రెహమాన్ రచన.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్ వింటున్నారు సినీ గీతాలు సినీ రంజనీ కార్యక్రమంలో. శ్రోతలకు గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 9 గంటలకు అంటే మరి కొద్దిసేపట్లో హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఇందులో మీకు నచ్చిన పాటలు వినడానికి ఆ పాట వివరాలు మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్ కి పంపించండి. మరి కార్యక్రమంలో ఇప్పుడు పెద్ద సినిమా కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట విందాము.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు తెలుగు సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. శ్రోతలకు గుర్తు చేస్తున్నాను, మరికొద్ది సేపట్లో అంటే 9 గంటలకు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి ఆ పాట వివరాలు మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462 245066 ఈ నంబర్ కి పంపించండి.

పాటంటే కేవలం సంగీతం కాదు, మనసులో దాగిన భావాల ప్రతిధ్వని. అలాంటి మీ భావాలకు స్వరం ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసింది హృదయ రాగాలు. మరి ఈ కార్యక్రమానికి 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో వింటున్న శ్రోతలందరికీ స్వాగతం. మరి మీకు నచ్చిన పాట వినాలి అంటే ఆ పాట వివరాలు మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్కి పంపించండి, నేను వినిపించేస్తాను. మరి ఫస్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ నాగారం నుంచి రామగిరి, శ్రీకాంత్, గౌతమి, ధనుష ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం ఇరుముడి సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దామా ఈ పాట?

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జవాన్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.
4: దరమాండ్ షాప్,
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: దరమాండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505.

విరామం అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి తర్వాత మెసేజ్ పంపించిన వారు భువనగిరి విద్యానగర్ నుంచి మొహమ్మద్ బురహానుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలబాబు. మరి వీరందరూ అడుగుతున్నారు, నేను మనిషి అనే సినిమా నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. కొత్త శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే ఆ పాట వివరాలు మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్ కి పంపించండి. మరి కార్యక్రమంలో తర్వాతి పాట మనం వినబోతున్నాం నువ్వు వస్తావని సినిమా నుంచి. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికి ఒకే తాళం ఉంటే
1: బాగున్నాం.
0: సీకేవైసీ అంటే
1: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
5: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసును మెచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు భీమ్గల్ నుంచి కె భూమేశ్వర్, పుష్ప, సృజన, గణేష్, రిషిత, అక్షర. మరి వీరందరూ అడుగుతున్నారు, మా కోసం గీతా గోవిందం సినిమా నుంచి ఏదైనా ఓ పాట వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రాబోవు వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 2 భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి మీ మనసుకు నచ్చిన పాట వినాలి అంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి పంపించండి, నేను వినిపించేస్తాను.

0: శ్రోతలకు విజ్ఞానం, వినోదం అన్ని రంగాల్లో అవధుల్లేని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తూ ప్రతిక్షణం మమ్మల్ని అలరింపచేస్తూ శ్రోతల మన్ననలు అందుకుంటూ ఆకాశవాణి నిజామాబాద్ 37వ వార్షికోత్సవ శుభవేళ స్టేషన్ డైరెక్టర్ గారికి, శ్రీ మోహన్ దాస్ గారికి, సాంకేతిక సిబ్బందికి, ఆర్జీలందరికీ మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే శాంతిశ్రీ మేడం గారికి ప్రత్యేక శుభాభివందనాలు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ అలీ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే మా కార్యక్రమాలు వింటూ ఉండండి, మీ అభిప్రాయాలని తెలుపుతూ ఉండండి. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు గోవర్ధన్ రాజు, నాగేష్, రేఖ, మౌనిక. వీరు అడుగుతున్నారు మాకోసం భారతీయుడు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరైతే ఊరు పేరు పంపించలేరు. మరి నెక్స్ట్ టైం రిక్వెస్ట్ పంపించినప్పుడు మీ ఊరు పేరు టైప్ చేయడం మర్చిపోకండి. మరి మీకోసమైతే భారతీయుడు సినిమా నుంచి పాటను వినిపిస్తాను. మరి దానికి ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మరి ఇప్పుడు విందాం భారతీయుడు సినిమా నుంచి పాట.

0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: దరమాండ్ షాప్
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసును మెచ్చిన పాటలు. మరి మంచి మంచి పాటలు వినాలి అంటే మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్ కి పంపించండి. మరి తర్వాతి వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు కాళీ గోపాల్. మరి వీరు కూడా ఊరు పేరు పంపించలేదు. శ్రోతలు మీ పేరుతో పాటు ఊరు పేరు కూడా టైప్ చేసి పంపించండి. మరి వీరు కోరుతున్నారు రాక్షసుడు సినిమా నుంచి పాటను వినిపించమని. ఓకేనండి, మీకోసం ఈ పాట.

0: చక్కటి పాట విన్నారు కదూ. మరి ఇలాంటి పాటల కోసం మీరు వాట్సాప్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసును మెచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట నుంచి ఏనుగు సంజీవులు, మల్లయ్య, మేర సంతోష్, సంతోష్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మాకోసం నువ్వు నేను సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం పాట.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490040780.

0: నంబర్ మరోసారి 9490407880.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నవీపేట్ వినోలా నుంచి. మరి వీరు అడుగుతున్నారు మా కోసం కూలీ నంబర్ 1 సినిమా నుంచి పాట వినిపించమని. వీరి కోసం విందాం ఈ పాట.

మరి కార్యక్రమంలో చివరగా విందాం తొలి ప్రేమ సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ నుంచి ఆర్తి.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు తెలంగాణ శాసనసభ నాలుగవ రోజుకు చేరుకుంది. ప్రశ్నోత్తరాల అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగవ సవరణ బిల్లు 2026ను మంత్రి దనసరి అనసూయ సీతక్క సభ ముందు ఉంచుతారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదం కోసం ప్రవేశపెడతారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం తెలిపారు. సముద్ర సమిష్టి భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయం లేని సముద్ర వాణిజ్య అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎండిఏ నిర్వహించిన నియోపోలిస్ గోల్డెన్ మైల్ ఈ వేలాలకు రికార్డు స్థాయి స్పందన లభించింది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ సైట్ 1లో 0.70 ఎకరాల ప్లాట్ కు ఎకరాకు అత్యధిక బిడ్ 115 కోట్ల రూపాయలుగా నమోదైంది. నియోపోలిస్ లేఅవుట్లోని 4.59 ఎకరాల ప్లాట్ నెంబర్ 17కు ఒకే బిడ్ దాఖలు కాగా అది ఎకరాకు 120 కోట్ల రూపాయలుగా నమోదైంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 15వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు దేశంలోనే తొలిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల బీమాను 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రతిరోజు 10 లక్షల లడ్డూలు, 3000 పోలీసులు, 2500 భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490

0: 4638633 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా అత్తారింటికి దారిది చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు ఎం వెంకటేష్ నందిపేట నుండి, రమాదేవి ఫ్రమ్ మల్కజ్గిరి, సిద్ధులు శారద పూజ మనోజ్, రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం, జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ గుణ, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి నుండి రామకృష్ణారెడ్డి ఆర్యన్ శిల్ప హరీష్ కర్ణాటక రాష్ట్రం నుండి వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085329 2955 2952 నెంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి డాక్టర్ గారిని నేరుగా సమాధానాలు అడిగి తెలుసుకోవచ్చు. గమనిక విన్నారు. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఖుషి చిత్రం నుంచి హేషిమ్ అబ్దుల్ వహాబ్ పాడిన పాట శివ నిర్వాణ. సాహిత్యానికి హేషిమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, విభు. జిబ్లక్పల్లి నుండి చిక్కా చక్రపాణి, చందన. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రోజీతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ పాట గీతా గోవిందం చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యానికి, గోపీసుందర్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్న భువనగిరి ఆర్బీ నగర్ నుండి గుజ్జ బాలకృష్ణ, వినత, అనీష్, సాత్విక మరియు వారి కుటుంబ సభ్యుల కోసం. అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్, ఇబ్రహీంపట్నం ఆదిబట్ల నుండి కరాడి గోపికిషన్, ఉమావతి, సీను, వేణు, కృష్ణ, వేణి, చందు, రావూర్ నుంచి. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరందరి కోసం ఈ పాట.

0: ఆహారం అంటే అందరికీ ఇష్టం, తినకుండా ఎవరూ ఉండలేరు. కానీ మనం తీసుకున్న ఆహారం మన ఒంటికి పడుతుందా లేదా అనేది మన పొట్ట చెప్తుంది. ఇది నీకు పడుతుంది లేదా ఇది నీకు పడట్లేదు, ఇది తిన్నప్పుడు నీ లోపల ఈ క్రియ జరుగుతుంది అని. కానీ మనం దాన్ని ఎప్పుడూ పట్టించుకోం. ఏది తినాలనిపిస్తే అది తినేస్తూ ఉంటాం. కానీ మీ గట్ మీకు ఏం చెబుతుంది అనే విషయాన్ని మీరు వినాలి. ఈరోజు హలో డాక్టర్ కార్యక్రమంలో అదే విషయాన్ని మాట్లాడబోతున్నారు ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 232408252, 232408853, 295505092 నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారిని మీ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతిలు మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది నేను శైలజ చిత్రం నుంచి పృథ్వీ చంద్ర ఆలపించిన పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం వరంగల్ కాశీబుగ్గ వాస్తవ్యులైన నల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజా లోహిత్, అలాగే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్ అరుణ సద్దానప్ప లింగరాజు యశ్వంత్ సుధీర్, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, మేడ్చల్ డిస్టిక్ నుండి నరసింహమూర్తి రేవతి అభిరామ్ నిత్యాంజలి, వీరందరి కోసం నేను శైలజ చిత్రం నుంచి ఈ పాట

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు లౌక్యం చిత్రం నుంచి ధనుంజయ్ రమ్య బెహ్రా పాడిన పాట వచ్చేస్తుంది. రామజోగేశ్ శాస్త్రి సాహిత్యానికి అరూప్ రూబెన్స్ సంగీతం. ఈ పాటని వినిపిస్తున్న నిర్వాన్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ వీరు ములకపల్లి నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ కవిత, అలాగే చంటి, చందన, జయంత్, మాన్యత వీరు లాల్ దర్వాజా నుంచి మనకు మెసేజ్ చేశారు. వీరందరి కోసం ఈ పాట

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా నుండి నరేంద్ర గీతామాధురి పాడిన పాట. భాస్కర్ పట్ల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం అర్బన్ కాలనీ శ్రోతలైనటువంటి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ కోసం, అలాగే విద్వాన్ వరలక్ష్మి, వేదవతి, వాసు, వాసుదేవ, రాధిక, వెంకట్, తేజ, సృజన, చందన్, ఆర్కే బీచ్ రోడ్, వైజాగ్ నుండి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, కొండ పవన్ కుమార్, ఓల్డ్ అల్వాల్ నుంచి కోరుతున్నారు, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజు అంశం ఏంటంటే, మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ అనే అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324852 2324852 2955592 నెంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండీ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఆర్ఎక్స్ 100 చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం వరంగల్ శ్రోతలైనటువంటి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరు వరంగల్ వాస్తవ్యులు. నిజామాబాద్ నుండి నిహారిక, అరుణ, రాజేందర్. అదే నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, త్రివోద. నిజామాబాద్ నుండి ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునేద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముఖ్రం, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ జాకిర్, మహమ్మద్ ఫజీల్ కోసం మీ అందరి కోసం ఈ పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో పుష్పటు చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్నాం చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల కోసం. అలాగే సాఫియా, అథియా, ఫారూక్, అర్హాన్, సంతోష్ నగర్ నుండి. నిజామాబాద్, జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, జి శ్రీనివాస్, మమత, భువన, రమ, మలక్పేట నుండి. వీరందరి కోసం ఈ పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇరుముడి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్ సాదికా పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్నాం మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుండి, రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుండి, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి, బి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, తుకారాం గేట్ నుండి గోపీనాథ్, పల్లవి, కుశల్ కుమార్, రాజ్కుమార్, కొమ్మాల గ్రామం నుండి ఊరగొండ సాంబయ్య, మహమ్మద్ ఖలీల్, తిరుమలేష్, గడ్డం సాంబయ్య, ఈర్ల వెంకటనారాయణ, పొన్నం వంశీ, పిట్టల సాంబయ్య, కొమ్మడి రాజేష్, బుగ్గల సాంబయ్య, కన్నబోయిన ప్రవీణ్, రాజుపోయిన రాజు, చిట్టె కుమార్, వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి ప్రకృతి రెడ్డి పాడిన పాట సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం కోరిన శ్రోతలు రవి అన్నవరం నుండి ఈశ్వర్ విక్రమ్ భాగ్యశ్రీ బుజ్జాయి సహేజ్ సత్యవతి శ్రీధర్ రాజేశ్వరి సంపూర్ణ వేణు అమోఘ్ అక్షర చాణక్య వనజ మధు వంశీ సౌమ్య వీరందరూ టెక్సాస్ యుఎస్ఏ నుండి కోరారు. వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమాపేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే

0: అసెంబ్లీలో స్పీకర్, శాసన మండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆయా అంశాలపై సంబంధిత మంత్రులు సమాధానాలిస్తున్నారు. సికింద్రాబాద్ కాజీపేట్ మధ్య మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2418 కోట్ల రూపాయలతో 110 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ లైన్ వల్ల రైళ్ల ట్రాఫిక్ తగ్గి సమయపాలన మెరుగుపడ్డంతో పాటు సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకు రవాణా అదనంగా సాధ్యమవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నెంబర్ 87, 122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నెంబర్ 129 ద్వారా అదనంగా 3 ఏళ్లు సడలింపునిచ్చినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. అర్హులైన అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని బోర్డు కోరింది. ఆయుష్ విద్యార్థుల స్టైఫండ్లను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్టైఫండ్ పెంచలేదని, ఇప్పుడు అల్లోపతి మెడికోలతో సమానంగా పెంచడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు, గతంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులు కూడా సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించింది. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:04. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే ప్రసన్న. సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కళ్ళ నుంచి జాలివారిన పాట మధురామృతమే. తెలుగు పాటకు సిరివెన్నెల అద్దారైన సినీ గీత రచయిత మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. ఆయన కళ్ళ నుంచి జాలివారిన పాటలు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఆదిభిక్షపు వాడినేమి కోరేది అంటూ అతని దగ్గర బూడిద తప్ప ఏముందని తొలి సినిమాలోనే వైరాగ్యాన్ని కూడా తన కలంలో పలికించారు సిరివెన్నెల. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందవేసిన చెయ్యి. నిగ్గతీసి అడుగు అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కల నుంచి పురుడుపోసుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి. కళా తపస్వికే విశ్వనాథ్ అందించిన తొలి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని తెలుగు సినిమా పాటకు కొత్త సబగులు అద్దారు సీతారామ శాస్త్రి. సందర్భం ఎలాంటిదైనా తన సాహిత్యంతో ఆ పాటకు వన్న తీసుకొచ్చేవారు. భరతవేదముగా నిరతనాట్యముగా కదిలిన పదమది ఈసా అంటూ ఆయన కలం కదిలితే నర్తించే పాదంతో పాటు ఈశ్వరుని కూడా నాట్యం చేయించేవారు సిరివెన్నెల.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. విధాత తలపున ప్రభవించినది సిరివెన్నెల గీతం. అందుకే దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ ఆయన పాటల సవడి మధ్య ఆదమరిచి హాయిగా నిద్రపోతోంది. సినీ సంగీత హృదయాలు ఆ గీతాల్లో తమ జీవితాలను జీవన గమ్యాలను వెతుక్కుంటున్నాయి. సిరివెన్నెల గీతం అంటే ప్రతి ఇంటా అదొక సుప్రభాత సంగీతం. రోజులో ఏదో ఒక క్షణంలోనైనా ఆయన పాట వినిపించని ఇల్లు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. అది సిరివెన్నెల కలం మెరుపు. అక్షరాలతో అందమైన పాటలు పూదండలు కట్టి తెలుగు భాషకు నీరాజనాలందించిన వారు సిరివెన్నెల. తూటాల్లాంటి మాటలను బాణీలుగా పేర్చి అచేతనమైపోతున్న సమాజాన్ని తట్టిలేపిన గీతాలు ఆయన కలం సొంతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సిరివెన్నెల గురించి. క్లాసు రూమ్ లో తపస్సు చేయటం వేస్ట్రా గురు అంటూ కాలేజీ యువకుడిగా సందడి చేసిన, జానవులే నెరజానవులే అంటూ పడుచు పిల్లలతో మెలోడీ ఆటలాడించిన సిరివెన్నెలకే సొంతం అక్షరాలను ఆయుధాలుగా మలిచి సమాజానికి పట్టిన నిర్లక్ష్యపు నిద్రమత్తును వదిలించిన వారాయన. మెలోడీ, క్లాస్, మాస్, రాక్, అచ్చదెనుగు సాంప్రదాయ గీతం ఇలా పాట ఏదైనా సరే సిరివెన్నెల చేతుల పడితే వెండితెరపై పండువెన్నెలు కురిపించాల్సింది. అదే ఆయన ప్రత్యేకత.

తన సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో వేలాది పాటలు రాసిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల పాట పాటకు తన ఆలోచన రూపాన్ని కలం పదును పెంచుకుని చక్కటి గీతాలు రాస్తూ తెలుగు సినిమా సాహిత్య స్థాయిని పెంచారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన పాటల ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి పయనమైన ఆయన రచించిన పాటలు ఎప్పుడూ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. ఉన్నది ఒకటే జిందకి. ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి, సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్లాలి. మనం పుట్టినప్పటి నుంచి లైఫ్ లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం కదా, కానీ వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిసుండాలి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకుని లేనిపోని నిర్ణయాలు తీసుకుంటున్నారు కొంతమంది. అంతేకాదు, చిన్నపాటి విషయాలకి ఆత్మహత్యల వరకు వెళ్లి నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: चैतन्य स्फूर्ति ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి అది ఓ మెట్టు మాత్రమే. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగా పరుగులు తీయలేక కొంతమంది ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఇలా ఎన్నెన్నో కారణాలతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య సహకారంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన 2003 నుంచి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా నిర్వహిస్తున్నారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అధ్యయనాల ప్రకారం ఎవరైతే తాను ఇక బతకడం వేస్ట్ అని పదే పదే ఆత్మహత్య గురించి మాట్లాడతారో, తమకు తామే హాని చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వారిలో ఆత్మహత్య ఆలోచనలుంటాయట. ఇలాంటి ఆలోచనలో ఉన్నవారు చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కష్టాలతో ఎన్నోసార్లు ఏడ్చుంటారు, ఎన్నోసార్లు సంతోషంతో నవ్వుకుని కూడా ఉంటారు. ఇందులో ఏది శాశ్వతం కాదు కదా. అవన్నీ దాటుకుని మీరు ఇక్కడ దాకా వచ్చారు. అదేవిధంగా ఈ రోజు మీరు అనుభవిస్తున్న కష్టం కూడా శాశ్వతం కాదు, అది కూడా జస్ట్ ఒక పాసింగ్ క్లో. తప్పకుండా అది కూడా తొలగిపోతుంది, మళ్ళీ మీ జీవితం పూదోటగా మారుతుంది కదా. మరి చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్ లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్ లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్ లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాస

0: రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్బర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమాపేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, ఏ హోగ్యా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై, తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్ తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: But which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over 100,000 Indian rupees.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus, Delhi lo jarigina ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79

0: 9వ సమాపేశాల సందర్బంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్ లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరంవీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. శ్రోతలకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240852, 2324085353, మరో నెంబర్ 2955092323. ఈ నెంబర్లకి ఫోన్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడచ్చు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: మీరు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ హిట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది.
1: ఉదయతార
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో మూడేళ్లు పెంచింది. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి నాలుగో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై శాసనసభలో ఈరోజు చర్చ కొనసాగనుంది. 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఉభయ సభలు ఈరోజు ఉదయం ప్రారంభం కాగానే అసెంబ్లీలో స్పీకర్ మండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. ఏఏఎస్ 153 ప్రమాణాల ప్రకారం బస్సుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి కాదని ప్రస్తుతం కార్పొరేషన్ నడిపే ప్రీమియం ఎలక్ట్రిక్ బస్సుల్లోనే ఇవి

0: అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సంస్థ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతే కొత్త బస్టాండ్ల నిర్మాణం చేపడతామన్నారు. శాసనమండలిలో దివ్యాంగుల పెన్షన్ల మంజూరుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం 4,66,351 మంది వికలాంగ పెన్షన్లు అందిస్తోందని, కొత్తగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటి వరకు 123,199 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇవి వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయని, శాతస్థాయి పరిశీలన పూర్తయ్యాకే పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అనర్హులకు మంజూరైన పెన్షన్లను గుర్తించి తొలగిస్తున్నామని, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీఐ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని అస్కీలో ఎన్ఎఫ్ఐ సీఐ తెలంగాణ సమాచార కమిషన్ నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ సమాచారం ప్రజల ఆస్తి అని, దాన్ని సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కార సంఖ్య కాదు, పాలనలో పెరిగిన పారదర్శకతే విజయానికి కొలమానమని అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ అకౌంట్ను షాట్గా చూపి సీఎం సభలో మాట్లాడారని, అకౌంట్ను నడిపేది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేసిన అంశాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చదవటం దౌర్భాగ్య పరిస్థితి అని, దీనిపై తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద రత్న అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగటం భారత ప్రజాస్వామ్య గొప్పతనమేనని, తన జీవితంలో ఏనాడు అసెంబ్లీ వెళ్లలోకి అడుగుపెట్టలేదని, సమావేశాలకు ఒక్కరోజు కూడా గైర్హాజరు కాలేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై అనవసర విమర్శలు తగదని పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నంబర్ 87, 122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నంబర్ 129 ద్వారా అదనంగా 3 ఏళ్లు సడలింపించినట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ అగ్నిమాపక జైళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణ నివాళులర్పించారు. గడీల పాలనకు దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVD ను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 12వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భారతలక్ష్మి ఆకాశవాణితో చెప్పారు.
1: ఈ నెల 12వ తారీఖున మన జిల్లా కోర్టులో గాని ఆర్మూరు బోధన కోర్టులో డిస్టిక్ వైడ్ గా కూడా లోకాదాలత్ నిర్వహించడం జరుగుతా ఉంది. దానిలో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కానీ ప్రీ లిటిగేషన్ కేసెస్ కానీ అన్ని కూడా మనం సెటిల్ చేయడం జరుగుతా ఉంది. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.
0: ఈ నెల 12వ తేదీన జనగామ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వైస్ చైర్పర్సన్ బి ప్రతిమ తెలిపారు. క్రిమినల్, కుటుంబ తగాదా, డబుల్ రికవరీ, యాక్సిడెంట్, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్ బౌన్స్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా న్యూ సాయంపేట జంక్షన్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ జిల్లాలోని వేములు

వాడ, సిరిసిల్ల పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో చాకల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్తో సహా పలు ప్రాంతాల్లో కూడా చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

0: ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగ మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. జీవించి సాధించాలని రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ కె పూర్ణం చందర్ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కార్మికులకు గ్రూప్ కౌన్సిలింగ్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా బావాయిపల్లిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఆకస్మికంగా పర్యటించి అభివృద్ది పనులను పరిశీలించారు. బీబీసీ రామ్జీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫామ్ ఫండ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రిన్సిపాళ్లు, ప్రధాన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి ముండయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్పీ పరిశోష్ పంకజ్తో కలిసి నిర్వహించిన సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళలు చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచేందుకు ఈ రోజు నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పోషణ్ మాహ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రేమీల తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ జిల్లాలోని పర్యాటక చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్ వ్యూస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలాల అమావాస్య పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 3 నెలల పాటు పొలం పనులు చేసి అలసిపోయిన ఎడ్లకు ప్రత్యేక అలంకరణ చేసి ఆలయాల చుట్టూ ప్రదర్శనలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అధికార ప్రతినిధులను నియమించింది. మొత్తం 26 మంది నేతలను వివిధ జిల్లాలకు అధికార ప్రతినిధులుగా పీసీసీ నియమించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమలులో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్ల పాటు పెంచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20. వెల్కమ్ టు షో టైమ్.
2: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నా, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-234-0852, 2-324-0853, మరో నెంబర్ 2955-09-23. ఈ నెంబర్లకి ఫోన్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడొచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 మీరు వింటున్నారు షో టైం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి? క్వశ్చన్ మరోసారి, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి? ఆన్సర్ చేయండి 0402324-0852 నెంబర్కి, వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి అని. చాలా మంది ఆన్సర్ చెప్పారు, చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను కదా. ఆన్సర్ వచ్చి మృత సముద్రం. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు దోనాల బాలరాజు హైదరాబాద్ వనసలిపురం నుంచి, అలాగే నందిపేట నుంచి నరేష్, రాజన్న సిరిసిల నుంచి పోలేపల్లి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి దివాకర్, బెల్లంపల్లి నుంచి సంతోష్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, మోతీనగర్ నుంచి శివబాబు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, ఖైతాబాద్ నుంచి జయలక్ష్మి, పంతాడి శ్రీనివాసరావు మోరిపాల నుంచి

మీరు విన్నారు షో టైమ్. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? క్వశ్చన్ మరోసారి, 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ చేయండి 0402324085.

మీరు వింటున్నారు షో టైం. షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ అడిగాను కదా, 2024 లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని. ఆన్సర్ వచ్చి ప్యారిస్. ఫ్యాన్స్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కుక్కట్పల్లి నుంచి శేషు, కామారెడ్డి నుంచి సరస్వతి, హైదరాబాద్ నుంచి సుభాషిణి, వనసలిపురి నుంచి దోనాల బాలరాజు, పుట్టపాక నుంచి భావని వెంకట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, నెమ్మది నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పెడనా నుంచి కనకారావు, హుజూరాబాద్ నుంచి గట్టన్న, అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, నిర్మల్ నుంచి సాయి, అనంతపురం నుంచి నాగార్జున, వెల్లుల నుంచి జాప, భూమేశ్వర్, సుల్తాన్ షాహి నుంచి కవిత, పుట్టపాక నుంచి తిరుమలయ్య, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, నిజామాబాద్ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, నల్గొండ నుంచి ఉపేంద్రాచారి, ఇంకా అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా నిజామాబాద్ నుంచి జనకంపేట నుంచి చిలుకా నారాయణ, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, హుజూరాబాద్ నుంచి యువరాజ్ రెడ్డి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం, కనాజిగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

షో టైమ్ లో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయి? ఆన్సర్ చేయండి 0402324085 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. క్వశ్చన్ మరోసారి, 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయి?

షో టైమ్ లో లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయని, 48 అనమాట ఆన్సర్ వచ్చి. ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎద్దుమాల నుంచి బాలకృష్ణ, హైదరాబాద్ నుంచి రంగా, ఆర్మూర్ నుంచి రాధా, వనస్లిపు నుంచి దోనాల బాలరాజు, కడప నుంచి దస్తగిరి, బెల్లంపల్లి నుంచి వెంకన్న, మైలార నుంచి రతన్, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, చక్రంపల్లి నుంచి నిహారిక, హుజూరాబాద్ నుంచి మయూరి, వడియంపేట నుంచి నాగార్జున, గీతానగర్ నుంచి జోడపు నాగేశ్వరరావు, గుంటూరు నుంచి శివదాసు, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, హుజూరాబాద్ నుంచి ఎర్రన్న, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నరహరి, నిజామాబాద్ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, అలాగే శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, నర్సంపేట నుంచి బాలకృష్ణ,

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15. యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. ఇవాళ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-2424-0852, 2324-0853, మరో నెంబర్ 2955-0923. ఈ కార్యక్రమానికి అనుసంధానం శ్రీమతి కే నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అటర్స్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. గట్ హెల్త్ ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న వినిపిస్తున్న పదం. నిన్న మొన్నటి వరకు వైద్య ప్రపంచం కూడా పెద్దగా పట్టించుకొని ఈ గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడం నుంచి శరీరానికి కావలసిన పోషకాలు గ్రహించడం, వ్యర్థ పదార్థాలను బయటికి పంపడం వంటి అనేక ముఖ్యమైన ప్రక్రియలు ఈ గట్ హెల్త్ ద్వారా జరుగుతాయని ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు అంటున్నారు. సెకండ్ బ్రెయిన్ అని పిలువబడే ఈ గట్ కు మెదడు నుంచి కాళ్ల గోళ్ల వరకు ఎలాంటి సంబంధం ఉంది, మన శరీరంలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలదని, శరీరంలో దాదాపు 70% రోగ నిరోధక శక్తిని పెంచడానికి మన పేగులే కేంద్రంగా ఉంటాయని, పేగులు బలహీనపడితే జీర్ణ సమస్య

0: మన శరీరంలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలదని, శరీరంలో దాదాపు 70% రోగ నిరోధక శక్తిని పెంచడానికి మన పేగులే కేంద్రంగా ఉంటాయని, పేగులు బలహీన పడితే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశం ఉందని డాక్టర్ సుజిత్ కుమార్ గారు అంటున్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? ఈ గట్ హెల్త్ దెబ్బతినడానికి కారణం ఏంటి? ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని మనం పాటించాలనే విషయాలు మనం డాక్టర్ సుజిత్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085392955 ఈ నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా సుజిత్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ సుజిత్ గారు. సుజిత్ గారు, గట్ హెల్త్ అంటే ఏంటి? అసలు ఈ మధ్య ఇంత ప్రాచుర్యంలో ఉండడానికి కారణం ఏంటి? మన ఆరోగ్యానికి గట్ ఎందుకు ముఖ్యమైంది?
1: బేసిక్గా గట్ అంటే మౌత్ నుంచి తీసుకొని, నోటి నుండి తీసుకొని, అన్నవాహిక, కడుపు, చిన్న పేగులు, పెద్ద పేగులు, రెక్టం, యానల్ కెనాల్, ఇక్కడ దాకా కూడా మనం గట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, ఇవన్నీ కూడా డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, ఎయిడ్ చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం గట్ హెల్త్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మారుతున్న ఆహార పద్ధతుల వల్ల, ఇప్పుడు ఏది పడితే అది తింటున్నారు, అది హెల్తీయా అన్హెల్తీయా ఆలోచించట్లేదు. అండ్ మారుతున్న జీవన విధానం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల కూడా గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వడం చూస్తున్నాము. 10 మందిలో తీసుకుంటే 4 or 5 ఆఫ్ దెమ్ ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ అసిడిటీ, ఏదో ఒక కడుపులో గ్యాస్ ప్రాబ్లం అనో, లేదా మలబద్ధకం అనో, లేదా ఈ మధ్యలో 4-10 మందిలో చేసుకుంటే 4లో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఇవన్నీ ఎక్కువైపోవడం చూస్తున్నాం.
0: అంటే ఇప్పుడు మనము తరచుగా గ్యాస్ అని, కడుపుబ్బరం లాంటి సమస్యలు, అలాగే అసిడిటీ, మలబద్ధకం, విరోచనాలు వంటి సమస్యలు గట్ హెల్త్ ప్రమాదానికి సంకేతం అంటారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం.
1: ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన మెటబలిజం ఎప్పుడు ప్రొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు మంచిగా ఉంటుంది. 6 తర్వాత సన్సెట్ తోని మెటబలిజం తగ్గడం మొదలవుతుంది. ఇప్పుడు మారుతున్న ఆహార లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది, చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, లంచ్ కూడా చేస్తే తొందరలో చేస్తున్నారు, డిన్నర్ మాత్రం వాళ్ళు ప్రాపర్గా కూర్చొని ఎంత టైం అయినా పొద్దున్నుంచి కష్టపడ్డదానికి ఈవినింగ్ బాగా తిని పడుకుందామని ట్రై చేస్తున్నారు. అయితే మెటబలిజం తక్కువ ఉన్నప్పుడు ఫుడ్ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువైపోవడం చూస్తున్నాం.
0: సుజిత్ గారు, ఇప్పుడు గట్ ఆరోగ్యానికి మీరు ప్రధాన కారణాలు చెప్పారు, వీటితో పాటు ఇంకెలాంటి కారణాలు మనం గుర్తించవచ్చు?
1: అలవాట్లు. బేసిక్ గా ఇప్పుడు మందు అలవాటు ఉంది, ఆ మందు వల్ల మన లివర్ ఏదైనా కానీ ప్రాసెస్ అయ్యేది లివర్ నుండే. ఎప్పుడైతే మందు తీసుకుంటున్నారో లివర్ వేరే అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మందు ప్రాసెస్ చేయడానికి, ఆల్కహాల్ ప్రాసెస్ చేయడానికే మొత్తం ఎఫర్ట్ అంతా పెడుతుంది. ఆల్కహాల్ ఇస్ లైక్ ఏ టాక్సిన్, దాని వల్ల కూడా లివర్ చెడిపోవడం జరుగుతుంది. అదే కాకుండా ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఎక్కువ అవడం చూస్తున్నాం. ఇంతకు ముందు ఆల్కహాల్ ఇండ్యూస్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ఉంది అని అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ స్టడీస్ ఏం చూపిస్తున్నాయంటే, కొన్ని రకాల క్రిములు ఎక్కువ అయిపోవడం వల్ల మందు అలవాటు లేకపోయినా కానీ ఈ తీసుకున్న చెడు ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఆ సూక్ష్మ క్రిములు ఆ జీవులు వాటి మీద పనిచేసి చిన్న మోతాదులో ఆల్కహాల్ ని కడుపులోనే ఉత్పత్తి చేస్తున్నాయి. అది మనకి ఇంటాక్సికేషన్ వచ్చే లెవెల్లో ఆల్కహాల్ ఉత్పత్తి అవ్వట్లేదు, కాకపోతే దాని ఎఫెక్ట్ అన్నది లివర్ మీద రావడం, కాలేయం మీద రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నది చాలా ఎక్కువైపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం తినే ఆహారం వల్ల, మన లోపల ఉండే సూక్ష్మ క్రిముల వల్ల వస్తున్నట్టు తెలుస్తుంది.
0: మీరు వింటున్నారు మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ సుజిత్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోస్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085329555093 ఈ నంబర్లకు కాల్ చేసి మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, మీ బాడీలో గట్ హెల్త్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు రేడియో సౌండ్ తగ్గియాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, సుజిత్ గారు, ఇప్పుడు పేగుల ఆరోగ్యాన్ని గట్ హెల్త్ అని అంటారని మనం అనుకుంటున్నాం. సో ఈ పేగుల ఆరోగ్యంతో పాటు బాడీలో మిగతా

0: పార్ట్స్ ని ఈ గట్ అనేది ఎలా ప్రభావితం చేస్తుంది?
1: సరే, నేను చెప్తాను. బేసిక్ గా ఇప్పుడు పేగుల గురించే మాట్లాడుకుందాం. మనం ఏం తిన్నా అది అరగాలి. అది అరిగిన దాని నుంచి వచ్చిన న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది బాడీలోకి గట్ మ్యూకోజా ద్వారా అబ్జర్బ్ అవుతుంది. సో గట్ మ్యూకోజా బాగా పనిచేస్తున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ మ్యూకోజా డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు ఈ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో ఇప్పుడు విటమిన్స్ అన్నవి బాడీలో కోయెంజైమ్స్ లాగా, అంటే ఏ ప్రక్రియ జరగాలన్నా ఇవి ఉంటే ఆ ప్రక్రియలు జరుగుతాయి, లేదంటే అవి జరగవు. సో ఇవి ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో బాడీలో ఉన్న అన్ని ప్రాసెసెస్ కూడా చాలా మటుకు ఆగిపోవడం జరుగుతుంది. సో బాడీ ఒక రకమైన ఒత్తిడికి లోనవుతుంది. ప్రతి అవయవం మీద ఎక్కువ బర్డెన్ అవుతుంది. అవి పనిచేయాలన్నా వాటికి కావాల్సిన ఫ్యూయల్ అన్నది దొరకట్లేదు.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం సార్.
1: నమస్తే అమ్మా.
2: సార్, మా పాప వయసు వచ్చేసి 17 సంవత్సరాలు సార్.
1: ఓకే అమ్మా.
2: తనకు ఏ తిన్నా మోషన్ అవుతుందని భయం ఒకటి, మోషన్ అవుతుందని ఫీలింగ్ ఉంది సార్. ఏం చేయమంటారు?
1: బేసిక్ గా ఇవి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఇట్లా ప్రెసెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి పాపది ఐరన్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి. గట్ ఇంకోటి టెన్షన్ ఎక్కువ పడ్డా కానీ గట్ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మోషన్ ఫ్రీగా పోలేదంటే ఆ రోజు వాళ్ళ మూడ్ బాగుంటుందా? అస్సలు బాగుండదు. అట్లానే టెన్షన్ పడుతున్నారంటే స్ట్రెస్ అన్నది గట్ మీద ఎఫెక్ట్ చూపెట్టే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్, స్ట్రెస్ ఇండ్యూస్ కోలైటిస్ అన్నది తరచుగా వింటున్నాము. సో కొంచెం టెన్షన్ తగ్గేటట్టు చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది జనరలైజ్ యాంగ్జైటీ లాగా ప్రెజెంట్ అవుతుంది. చాలా మందిలో దానివల్ల కూడా స్ట్రెస్ పెరిగిపోవడం చూస్తున్నాం. ఐరన్ కరెక్ట్ చేసుకుంటే ఇది బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కొన్ని రకాల ఫుడ్స్ పడకపోతే, ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు పెరుగు పన్నీర్ ఇవి పడకపోతే కూడా కొంతమందిలో ఇవ్వవచ్చు. కొంతమందిలో చపాతీ పడకపోతే, ఇప్పుడు గ్లూటెన్ ఉంటుంది చపాతీలో, అవి పడకపోతే కూడా ఇవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పాలు పెరుగు మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్, చపాతీ, మైదా, మైదాలో కూడా గ్లూటెన్ ఉంటుంది, వీటిని అవాయిడ్ చేయాలి. ఇదే కాకుండా హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. నాన్ వెజిటేరియన్, ఇప్పుడు నాన్ వెజ్ చాలా మటుకు కల్తీగా దొరుకుతుంది కాబట్టి ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. చిన్నప్పటి నుంచి ఏదైతే తిని పెరిగారో వాటికి మీకు జెనెటిక్ అడాప్టబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీ అమ్మ నాన్న తాతలు ఏవైతే తిని పెరిగారో అట్లా ఆ ఫుడ్స్ మాత్రమే పెట్టండి. ఇప్పుడు సడన్ గా ఫుడ్ చేంజ్ చేయొద్దు. అండ్ ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ అవాయిడ్ చేయండి.
2: అంటే ఇది కరోనా వ్యాక్సిన్ తర్వాత కూడా ఇది నాకు అనిపిస్తుంది సార్, ఇట్లా అయ్యిందని. అంటే ముందు పాప బాగానే ఉండేది, మంచిగానే తినేది, ఇప్పుడు కరోనా తర్వాతనే ఇవన్నీ చెప్తుంటాను.
1: అవును, ఇప్పుడు కోవిడ్ టైమ్ లో కూడా ఇచ్చిన వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అయినా కానీ బాడీని స్ట్రెస్ కి గురి చేస్తుంది. ఆ స్ట్రెస్ అన్నది కొంతమంది తొందరగా దాని నుంచి బయటకు వస్తారు, కొంతమందికి ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లోపల ఒకవేళ విటమిన్స్ కావాల్సినంత లేవు అంటే దాని ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. సో నన్ను అడిగితే ఒకసారి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయించుకొని ఏమేమి కరెక్షన్స్ కావాలో అన్ని ఇవ్వండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా ఒక 4 నెలలు అయితే ఎట్లాగూ పడుతుంది ఫంక్షనల్ స్టెబిలిటీ రావడానికి. సో చూపించుకొని ఒకసారి అన్ని చెక్ చేయించుకొని మీ దగ్గరలో ఉన్న మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: నమస్తే.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు మనం ఎలా గుర్తించాలి? హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రహమతుల్లా.
0: చెప్పండి రహమతుల్లా గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కొత్తపల్లి మాట్లాడుతాను. కొత్తపల్లి
1: చెప్పండి రహమత్ గారు.
3: సార్ నేను నాకు ఈ మన మోషన్ ఫ్రీ ఉన్నది, ఫ్రీ అవుతుంది సార్ నాకు.
1: ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ బరువు ఎంత ఉంటారు?
0: హలో సార్, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు ఎలా గుర్తించాలి? హలో,
3: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి యాదగిరి గారు.
4: గేగులు వస్తాయి.
1: నమస్తే అండి. బేసిక్గా యాసిడిటీ లాంటివి ఉంటే, టెన్షన్ ఎక్కువ తీసుకునే యాసిడిటీ ఎక్కువ అవుతుంది, ఆహార పద్ధతులు సరిగ్గా లేకపోయినా యాసిడిటీ ఎక్కువ అవుతుంది. తినే టైంలో మీరు ఏదైనా తింటే తిన్నది అరుగుతుంది, లేదంటే యాసిడ్ మీ కడుపు మీదే పనిచేసి యాసిడిటీ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఈ తొందరగా తినాలనిపిస్తుంది, కానీ తింటే కడుపు నిండిపోయినట్టు తేనిపులు అన్నీ అవుతుంటాయి. సో ఒక పద్ధతి అన్నది లేదు అని అర్థం. డయట్రీ డిసిప్లిన్ ఉండాలి. ఏ టైంకి ఏం తింటున్నారు ఫిక్స్ అయి ఉండాలి. ప్రొద్దున టైంలో తినండి, రాత్రి 6:30 తర్వాత సాలిడ్ ఫుడ్ తినకండి. సో ఆహార పద్ధతులు మార్చుకోండి. నేను ఇందాక చెప్పినట్టు పాలు పెరుగు

0: ఇండియన్లు నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కొంచెం ఆపేయండి. తినేది తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి, మీకు హెల్ప్ అవుతుంది. కొద్ది వరకు ఏదైనా మందులు వాడాల్సి వస్తే ఒక వారం 10 రోజులు ఏదైనా వాడాల్సి వస్తుంది, మీ డాక్టర్ గారిని సంప్రదించండి.
1: హలో, నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. రహమతుల్లా గారు, డాక్టర్ గారు ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు ఎలా గుర్తించాలి?
0: ఇందాక కాల్ చేశారు కదా, అసిడిటీ ఉంది, తిన్నది అరగట్లేదు, తినబుద్ధి అయ్యట్లేదు, కడుపు ఉబ్బరంగా ఉంది, సో ఇవన్నీ మలబద్ధకం ఉంది, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆకలి వేయట్లేదు, లేజీగా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా దే ఆర్ సైన్స్ ఆఫ్ డిస్టర్బ్డ్ గట్. ఇప్పుడు ఇంకోటి బ్లోటింగ్ అని తేన్పులు అని అంటున్నారు కదా, సో బేసిక్గా బైల్ జ్యూస్ అన్నది కాలేయం ఉత్పత్తి చేస్తుంది, అది ఫ్యాట్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే గుడ్ క్వాలిటీ బైల్ జ్యూస్ ఉంటుందో డైజెషన్ అనేది కొంచెం కరెక్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనుకున్నాం కదా, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫెక్టివ్ బైల్ జ్యూస్ ఫామ్ అవుతూ ఉంటుంది. దీనివల్లనే గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం, పిత్తాశయంలో రాళ్ళు రావడం, వారు తిన్నది అరగకపోవడం, బ్లోటింగ్ రావడం ఇవన్నీ అవుతాయి. చాలాసార్లు ఫ్యాటీ లివర్ని పక్కన పెట్టేస్తాం ఉంటారు. ఇప్పుడు 10 మందిలో తీసుకుంటే 4లో ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాన్ని గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నప్పుడే మనం మందులు తీసుకోవడమో లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడమో ఆలోచించి తినడమో గైడెన్స్ తీసుకుంటే ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. గ్రేడ్ 1 అండ్ 2లో అది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దాన్ని అశ్రద్ధ చేస్తామో అది గ్రేడ్ 3కి ఇంకా సిరోసిస్కి ఎండ్ స్టేజ్ లివర్ డిజీస్కి వెళ్ళిందంటే అప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు, పోను ఇట్లా లాస్ట్ స్టేజ్కి వెళ్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచి కేర్ఫుల్గా ఉన్నది బెటర్.
1: హలో,
2: హలో సార్,
1: నమస్తే అండి.
0: నమస్తే, నమస్తే, చెప్పండి.
2: సార్, నాకు మోషన్ ఫ్రీ ఉండదు సార్ నాకు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 టాబ్లెట్స్ తీసుకుంటే నాకు మోషన్ అవుతాను సార్.
0: ఓకే,
2: అది టాబ్లెట్స్ పేరు చెప్తా సార్.
0: ఓకే,
2: బైస్కోడిన్, గ్యాస్ట్ రెసిస్టెంట్.
0: ఓకే, రహమత్ గారు మీ బరువు ఎంత ఉంటారు?
2: 65.
0: అదే, ఒకటేమో మీ వయసు వల్ల పేగుల్లో చలనం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కూర్చున్న ప్లేస్ లో కూర్చుంటే పేగులు కదలవు, సో గంటకు ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు నడిచి రండి. ఓకే, రెండోది మీ బరువుకి మీ కనీసం 3 లీటర్ల నీళ్లు ప్రతిరోజు తాగాలి. ఓకేనా, ఆ నీళ్లు కూడా ఒకటేసారి లీటర్ లీటర్ తాగితే హెల్ప్ అవ్వదు, గంటకు గ్లాస్ లాగా తీసుకోండి. కొంచెం మెటబలిజం అన్నది పెరుగుతుంది, డైజెషన్ కి కూడా అది హెల్ప్ చేస్తుంది, సెల్యులర్ హైడ్రేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇదే కాకుండా మీ బరువుకి మీరు కనీసం 25 నుంచి 30 గ్రాములు పీచ్ పదార్థాలు ప్రతిరోజు తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అవును, ఆకుకూరలు ఎక్కువ తినండి, బీన్స్ అవి ఎక్కువ తినండి. ఇప్పుడు మీరు 30 గ్రాములు మీకు ఫైబర్ రావాలి అంటే మీరు ఎక్కువ శాతం ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఇప్పుడు మీరు పాలకూర 100 గ్రాములు తింటే మీకు వచ్చేది 3 గ్రాములు మాత్రమే ఫైబర్. కాబట్టి ఆలోచించి అన్నం కన్నా కూర ఎక్కువ ఉండాలి, అన్నం తక్కువ కూర ఎక్కువ ఉండేటట్టు చూసుకుని తినాలి, బీన్స్ ఎక్కువ తినాలి. చెప్పండి, చెప్పండి. అది మీరెవరైతే రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళనే కన్సల్ట్ అవ్వాలి. మేము మిమ్మల్ని ఎగ్జామిన్ చేయకుండా నేను ఏమి చెప్పడానికి ఉండదు. ఓకేనా, అందుకే మందుల విషయంలో మీరు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి. మీరు వాటర్ తీసుకోవడం, ఫైబర్ తీసుకోవడం ఇంక్రీజ్ చేస్తే మోషన్ ఆటోమేటికలీ ఫ్రీగా రావడం మొదలవుతే వాళ్ళే దాని డోస్ ని తగ్గించేసి ఆపేస్తారు.
1: హలో, నమస్తే అండి. మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: శివకాంత్ సోమయ్య, కన్నగట్ల గ్రామం, సూర్యాపేట జిల్లా అండి.
1: చెప్పండి సోమయ్య గారు.
3: ముఖ్యంగా ఈ గట్ సమస్యలు, తర్వాత ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు కొద్దిగా విఫలంగా చెప్తారండి డాక్టర్ గారు.
0: అది ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది, డిఫెక్టివ్ బైల్ జ్యూస్,
3: సామాన్య మానవుడు ఎట్లా గుర్తించుకోవాలనేది కొద్దిగా.
0: ఓకే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటే లివర్ క్యాప్సూల్ లోపల ఉంటుంది ఎప్పుడైనా, కానీ ఎప్పుడైతే కాలేయంలో ఫ్యాట్ డిపాజిట్ అవడం మొదలవుతుందో క్యాప్సూల్ స్ట్రెచ్ అయినప్పుడు కుడి పక్కన పై భాగంలో డొక్కలో అని చెప్తారు చాలా మంది, అక్కడ నొప్పి అంటారు. అది తట్టుకోలేకపోతున్నా ఏదో అంటే వాళ్ళు నొప్పిలా కూడా ఉండదు, ఒక రకమైన బరువు లాగానో ఒక రకమైన డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా బేసిక్ ఏం తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా ఉండడం, బ్లోటింగ్ రావడము, ఓకే, తిన్నది ప్రాపర్గా

0: అడగకపోవడము, చాలాసార్లు చాలా మంది అయితే ఆ మోషన్ అన్నది ఆయిల్ లాగా వచ్చేస్తుంది, తేలుతుంది అని చెప్తారు చాలా మంది. సో సో అండ్ ఏ టైంలో అంటే ఇవి బేసిక్గా లక్షణాలు ఇవి ఉంటాయి. అయితే అందుకనే ఏం చెప్తాము, కొందరికి అందరికీ అన్నీ ఉండాలని లేదు కాబట్టి 30 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఒకసారైనా అల్ట్రాసౌండ్ చేసుకోండి అని చెప్తాం, అల్ట్రాసౌండ్లో తెలుస్తాయి. ఓకేనా?
1: సార్ ఇంకొక విషయం, ఆహార పదార్థాలు ఒకవేళ ఇది ఉందని తేలింది అనుకోండి, ఫ్యాటీ లివర్ కానీ, మరి మనం అవాయిడ్ చేయవలసిన ఆహార పదార్థాలు
0: వెరీ గుడ్. ఆహార పదార్థాల కన్నా కూడా మీరు గ్రేడ్ 1 ఉంది అంటే 5% మీ బరువు తగ్గితే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 2 ఉంది, 10% బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బరువు తగ్గడం మీద ఫోకస్ ఉండాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అన్నది హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు బరువులు ఎత్తుతారు కదా, జిమ్కి వెళ్ళి వెయిట్స్ చేస్తారు కదా, ఆ వెయిట్స్ అన్నది స్పెసిఫిక్గా హెల్ప్ అవుతుంది. వారంలో 150 నిమిషాలు గనుక ఈ వెయిట్ ట్రైనింగ్ చేయగలిగితే, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయగలిగితే ఫ్యాటీ లివర్ కి హెల్ప్ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ తినే ఆహారంలో ఈజీగా అరిగే భోజనం తినండి, లివర్ మీద ఒత్తిడి ఎక్కువ రాకుండా తినాలి. చిన్నప్పటి నుంచి ఏదైతే తిని పెరిగారో అవి తింటే లివర్ మీద ఎక్కువ లోడ్ రాకుండా ఉంటుంది. ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయండి. మందు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే ఆపేయాలి. ఏ టాబ్లెట్ తీసుకున్నా అది లివర్ నుంచే ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఏది తీసుకున్నా కానీ నొప్పి గోళీలు అయినా సింపుల్ డోలో అయినా మీ డాక్టర్ గారి సూపర్విజన్ లో వాళ్ళు చెప్తేనే తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోవద్దు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
0: నమస్తే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: మేడం నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ప్రవీణ్ రెడ్డి నర్సంపేట నుంచి మేడం.
2: చెప్పండి ప్రవీణ్ రెడ్డి గారు.
3: మేడం ఇప్పుడు లైవ్ లో వస్తున్నారు,
2: మాట్లాడండి సార్. వింటున్నారు
0: ప్రవీణ్ గారు, చెప్పండి.
3: సార్ నమస్తే. సార్
0: నమస్తే.
3: సార్ ఇప్పుడు మనం ప్యాంట్ టాప్ వాడతాం సార్, కడుపులో మంచిగా చేతలే పడతాయి కానీ కడుపు ప్యాంట్ టాప్ వాడుతున్నాము. దీనికి సంబంధించి అది కంటిన్యూస్ తప్పకుండా వాడాల్సిన అవసరం అవుతుంది?
0: లేదండి, కంటిన్యూస్ గా వాడద్దు, కంటిన్యూస్ గా వాడద్దు. ఎప్పుడు వాడినా గానీ ఒక కోర్స్ లాగా వాడి వారము 10 రోజులు 4 రోజులు మాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఇవ్వము. ఎప్పుడైతే ఇట్లా ఏళ్ల పొడవుతో తీసుకుంటున్నారో, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 7-8 ఏళ్ళు ఇట్లా తీసుకుంటున్నారంటే ఎముకలు వీక్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ తుంటి ఎముకలు వీక్ అయ్యి కింద పడి అది విరిగినాయంటే అవి అతుక్కునే దానికి నెలలు పడుతుంది, బెడ్ రిడన్ కండిషన్ వస్తుంది. సో ఇవి కంటిన్యూస్ గా వాడే మందులు అసలు కాదు. కాకపోతే సూపర్విజన్ లో సడన్ గా ఆపేసే మందులు కూడా కాదు, సూపర్విజన్ లో ఉండాలి. రిఫ్లెక్స్ రావద్దు అంటే వీటి డోస్ తగ్గించుకుంటూ ఆపేసేయాలి. నమస్తే.
2: డాక్టర్ సుజిత్ గారు, ఇప్పుడు గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అని అంటారు కదా, ఎందుకంటే?
0: అవును మేడం, బేసిక్గా ఈ సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో, మనం 70 కిలోల బరువు ఉన్నామంటే సూక్ష్మ క్రిముల బరువు 200 గ్రాములు ఉంటుంది అంతే. కానీ మనం వీటి మీద డిపెండ్ అవుతున్నాం. ఇవి మనం సింక్రోనిసిటీ ఎప్పుడైతే ఉంటుందో హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ గట్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, 95% సెరటోనిన్ అన్నది పొట్ట లోపలే ఉత్పత్తి అవుతుంది, పేగుల లోపలే. ఈ సెరటోనిన్ అన్నది హ్యాపీ హార్మోన్. ఎప్పుడైతే మీ హ్యాపీ హార్మోన్ బాగుంటుందో మీరు యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైతే ఈ క్రిములు పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదో సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, వీళ్ళల్లోనే డిప్రెషన్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. అట్లాగే మోటివేషన్ హార్మోన్ డోపమీన్ అంటాం కదా, ఆ డోపమీన్ కూడా 50% ఫామ్ అయ్యేది పేగుల్లోనే. సో ఈ డోపమీన్ అన్నది బాగుంటే రివార్డ్ హార్మోన్, వీళ్ళు వీళ్ళకి మోటివేటెడ్గా ఉంటున్నారు, వీళ్ళు వీళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు. అయితే ఈ రామిట్ అయితే ఇవి పనిచేయాలి, ఇవన్నీ ఉత్పత్తి అవ్వాలంటే పీచు పదార్థాలు బాగుండాలి. ఈ ఫైబర్ అన్నది మనకు ఫుడ్ కాదు, ఈ ఆర్గనిజమ్స్ కి ఫుడ్. ఎప్పుడైతే ఈ ఫైబర్ బాగా దొరుకుతుందో వాటిని బ్రేక్ డౌన్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ ఫామ్ అయ్యి అందులోంచి హార్మోన్స్ అన్ని ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోతుందో, మనం తీసుకునే యాంటీబయాటిక్ వల్ల, పెయిన్ కిల్లర్స్ వల్ల, మందు వల్ల, ఈ రకరకాల చేంజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గట్ బ్యాక్టీరియా అంతా డ్యామేజ్ అయిపోయి అవి వాటికి ఫుడ్ దొరకలేదంటే అవి చనిపోతాయి. మనం ఫైబర్ తప్పించి అన్నీ తింటున్నాం. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, వాటి సంఖ్య మొత్తం తగ్గిపోయి అవి మనకి హెల్ప్ చేయాలన్నా చేయలేవు, అది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది నీళ్లు తాగమంటే ఓన్లీ నీళ్లు తాగుతున్నారు. సో అవి చిన్న పేగులోనే వాటర్ అబ్జర్బ్ అయిపోతుంది, పెద్ద పేగు దాకా అసలు వాటర్ పోదు. సో మనం తీసుకునే ఫైబర్ ఫుడ్ ఏదైతే ఉందో అది వాటర్ని హోల్డ్ చేసి పెద్ద పేగు దాకా తీసుకెళ్లి లార్జ్ ఇంటెస్టైన్ మ్యూకోజ అన్నది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటుంది. అట్లాగే ఈ గట్ బ్యాక్టీరియాని కూడా సపోర్ట్ చేస్తుంది.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు.

0: చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్ కి కాల్ చేసి మీ గట్ ఏం చెబుతుంది, మీ గట్ గురించి గానీ గట్ సమస్యల గురించి గానీ ఏమన్నా సందేహాలు ఉంటే నేరుగా సుజిత్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457.
0: సండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, మాది వరంగల్ జిల్లా కొమ్మల గ్రామం. నా పేరు తిరుమలేష్ అండి.
0: మాట్లాడండి తిరుమలేష్ గారు.
3: మేడం, అయితే అన్నం తిన్న తర్వాత పిల్లడు బేవులు రావడం జరుగుతుంది మేడం. బూటే అది ఏంటంటే బాగా బేవులు బాగా వస్తున్నాయి మేడం.
4: ఓకే, సో
3: అంటే మళ్ళా మనం రోజుకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం తినే టైంకు ఫస్ట్ టైం అట్లా ముద్ద పెట్టుకోవాలి, అసలు జారట్లేదండి.
4: మంద అలవాటు ఏమైనా ఉందా?
3: లేదు లేదండి, అబ్బో అది లేదు. మాకు కాఫీ గుక్క తాంబాకి ఏమి లేదండి. ఆ బేవు అసలు గుక్క అసలు ఇటు అవుతుంది అటు అవుతుంది అనిపిస్తుంది. మంచిలో తాగితే కొంచెం నెమ్మదిగా

0: యాసిడిటీ న్యూట్రలైజ్ అయ్యి మీ సింప్టమ్స్ అన్నవి ఎక్కువ కాకుండా ఉంటాయి. రాత్రి తినే భోజనం ఈజీగా అరిగేది తినండి. కొంచెం ఎక్కువ కారంగా ఉండేవి, హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్, నాన్ వెజ్, మాంసం లాంటివి అవాయిడ్ చేయండి. ఏదండి పాలు అవాయిడ్ చేయండి. కొంతమంది పాలు పడకపోతే కూడా ఇట్లా ఎక్కువ అవుతాయి. అదే కొంచెం మార్చండి. నీళ్లు కూడా బాగా తాగండి.
1: మాకు మన ఫుడ్ కానీ నీళ్ళు కానీ తీసుకోవడం లేట్లా ఇట్లా మరి సతికినట్టుగా ఇట్లా ఏమైతుందా సార్? మరి
0: అది ఒకసారి పరీక్ష చేసి చూస్తే అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి ప్రాబ్లం అని తెలుస్తుంది. మీరు ప్రస్తుతానికైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు గైడ్ చేస్తారు.
1: ఓసారి ఒక 2-3 గంటల దాకా వాటర్ తీసుకోకుండా పనిలో ఉంటాం సార్? మాట్లాడతాయి
0: లేదు తీసుకోవాలి. ఎందుకంటే మీ రెగ్యులర్ సెల్యులర్ హైడ్రేషన్ కరెక్ట్ గా ఉండాలి అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో నీళ్ళు తాగాలి. నమస్తే.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను రామాచారపురం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
2: చెప్పండి
3: మేడం. ఈ రోజుల్లో చాలా మంది ఆల్కహాల్ వాడుతున్నారు అండి. వాళ్ళు ఆల్కహాల్ ఒకటి, టుబాకో ఒకటి, కళ్ళు కూడా ఆటోలకి ఇటువంటి దీనివల్ల ఏమో కొంచెం ఏ ప్రమాదం జరుగుతుంది. నెక్స్ట్ జీవన గురించి అయితే చెప్పండి. ఫోన్ కంప్లీట్ మాట్లాడుతున్నాను.
0: బేసిక్ గా మందు తాగడం వల్ల శరీరం వేరే అన్ని ఆరిగించడం పక్కన పెట్టేసి ఓన్లీ మందుని బయటకు తోయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మందు విష పదార్థం లాగా. సో అది ఆ లివర్ అన్నది ఆ ప్రాసెస్ చేసే టైంలో సెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ సెల్ ఇంజురీ అయింది అన్నప్పుడు ఈ జాండీస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎంత తాగుతున్నారో, ఎన్ని రోజులు బట్టి తాగుతున్నది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక టైంలో ఒక పెగ్గు అప్పుడప్పుడు పర్వాలేదు అని చెప్పారు, ఒక 2 ఏళ్ల కింద ఉన్న గైడ్ లైన్స్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు, 1 ml తాగినా కానీ లివర్ డ్యామేజ్ అవుతుంది, అసలు మంచిది కాదు, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఏది ఎక్కువ పోసుకున్నా 1 ml ఉన్నా చాలు. అది లేదు, వాటర్ ఉన్నా మీరు ఎట్లా తాగిన, ఆల్కహాల్ అన్నది లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి లివర్ డ్యామేజ్ అయ్యి అది ఒక లెవెల్ దాటి డ్యామేజ్ అయింది అంటే అప్పుడు మీరు ఏం చేసినా లాభం ఉండదు. అదే బేసిక్ గా లివర్ మీద లోడ్ రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఫీడ్స్ ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇప్పుడు 70 కిలోలు బరువు ఉన్నారు అంటే రోజు తీసుకునే మాంసకృతులే 70 గ్రాములు ఉండాలి. అది ఎందుకు, మెయింటెనెన్స్ కి. ఒకవేళ కండ పెంచాలి అంటే ఇంకో 35 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోవాలి. కాబట్టి తినే దాంట్లో మీరు అసలు ఎంత మాంసకృతులు తీసుకుంటున్నారు, మీకు సరిపడా ఉన్నాయా లేదా చూడండి. అండ్ 70 కిలోలు బరువు ఉన్నప్పుడు కనీసం 25 నుంచి 30 గ్రాములు పీచు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. సో ఏం తింటే దాంట్లోంచి ఎంత పీచు పదార్థాలు వస్తున్నాయో మీకు అవగాహన ఉండాలి. సో దాని ప్రకారంగా 30 గ్రాములు పీచు పదార్థాలు న్యాచురల్ గా ఫుడ్ లో తీసుకునే ఛాన్సెస్ ఎట్లా తీసుకుంటారో చూసుకోండి. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు తాగితే మెటబాలిజం పెరుగుతుంది, బరువు కూడా తగ్గడం మొదలవుతారు. సో ఇదే కాకుండా నిద్ర బాగుండేటట్టు చూసుకోండి. ఇవి ఇవన్నీ ఇంపార్టెంట్. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఇంటి భోజనం తినాలి. ఏదైనా ప్యాకెట్లలో వస్తున్నాయి అన్నవి అవాయిడ్ చేయండి.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో. మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజీత్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్లకు కాల్ చేసి గట్ గురించి, గట్ సమస్యలు మీకు ఏమైనా ఉంటే సుజిత్ కుమార్ గారు ప్రముఖ జనరల్ సర్జన్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సుజిత్ కుమార్ గారు, మనం ఇందాక అన్నట్టు మన బాడీలో అన్ని అవయవాలకి గట్తో సంబంధం ఉందని మీరు చెప్పారు. అలాగే కొత్త ఇప్పుడు లిజినెస్ కూడా మీరు ఆన్సర్ చేస్తున్నారు. సో గట్ కి అలాగే బ్రెయిన్ కి, గట్ కి లివర్ కి ఉన్న సంబంధం చెప్పారు, గట్ కి బ్రెయిన్ కి, గట్ కి హార్ట్ కి, ఇంకా మిగతా మన బాడీలో పార్ట్స్ కి ఎలాంటి సంబంధం ఉంటుంది?
0: బేసికలీ ఇది నిద్ర గురించి మాట్లాడుతున్నాం. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైతే సెరటోనిన్ లెవెల్స్ ఉండాల్సినంత ఉండట్లేదో స్లీప్ అన్నది రెగ్యులేట్ అవ్వట్లేదు. వీళ్ళు పడుకున్నా వీళ్ళకి నిద్ర రావట్లేదు. ఒకవేళ ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వట్లేదు, వీళ్ళలో నిద్ర ఉండదు. సో బేసిక్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చాలా మంది తెలియక ఆడవాళ్ళు, నాకు తెలిసి నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి 5-7 ఏళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు, ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుని, యాంగ్జైటీ ఎక్కువైంది అనుకుని తిరుగుతున్నారు. కానీ యాక్చువల్లీ వీళ్ళలో రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్ ప్రెజెంట్స్ జనరలైజ్ యాంగ్జైటీ. గట్ బాగాలేదు అన్నప్పుడు ఈ ఐరన్ అబ్జార్బ్

ఎప్పుడైనా నిద్ర సరిగ్గా ఉండట్లేదు అంటే

0: చూడడానికి బక్కగా ఉంటావు, కానీ లోపల విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువైపోవడం చూస్తున్నావు. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో వీళ్ళల్లోనే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఎక్కువైపోవడం, వీళ్ళల్లోనే కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇన్సులిన్ అంటే మీకు అవగాహన ఉంది కదా, ఇన్సులిన్ అనేది బ్లడ్ లోపల ఉన్న గ్లూకోజ్ని కణాల లోపలికి తీసుకెళ్తుంది బేసిక్గా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒక శరీరంలో కణాలు అనేవి 5 ఇయర్స్ వరకు ఎన్నైతే ఉంటాయో అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, తర్వాత కణాలు పెరగవు, కణాల సైజ్ మాత్రం పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక 3 కిలోలు బట్టలు పట్టే సూట్కేస్ తీసుకున్నాం అనుకోండి, 3 కిలోల వరకు కంఫర్టబుల్గా పెట్టగలుగుతాం. కానీ ఇంకా ఎక్కువ బట్టలు పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఏం చేస్తాం, దాన్ని కూర్చోవడము, బరువు ఎక్కువ పెట్టడము, జిప్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇన్సులిన్ అనే శరీరం ఏం చేస్తుంది, కణాల సైజ్ ఫుల్ అయిపోయింది అన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది, ఎందుకంటే బయట నుండి ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎనర్జీని లోపలికి తేయడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో కణాలు ఒక సైజ్కి వెళ్ళిన తర్వాత సెంటర్ ఆఫ్ ది సెల్ డ్యామేజ్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా పొట్ట లోపల ఫ్యాట్ జమ అవడం మొదలవుతుంది. ఈ పొట్ట లోపల ఫ్యాట్కి ఒక స్పెసిఫిక్ లక్షణం ఉంటుంది, అంటే ఇది బ్లడ్లో ఉన్న ఇనాక్టివ్ కార్టిసోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కార్టిసాల్ లాగా మార్చేస్తుంది. సో విజరల్ ఫ్యాట్ పెరిగినప్పుడు వీళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాము. సో ఒక స్టడీ చేశారు బేసిక్గా, పెట్రిడిష్లో ఫ్యాట్ సెల్ పెట్టి ఒక డ్రాప్ ఇన్సులిన్ వేశారు, ఇంకో దాంట్లో ఒక డ్రాప్ కార్టిసాల్ వేశారు. సో దాని సైజ్ డబుల్ అయింది. అదే మూడో డిష్ తీసుకొని దాంట్లో 2 ఇన్సులిన్ కార్టిసాల్ 2 కలిపేశారు, అప్పుడు ఆ కణం అన్నది 70% పెరిగింది. సో 70 times ఫ్యాట్ అన్నది ఇంక్రీజ్ అవడం చూస్తున్నారు. సో ఈ రెండింటి కాంబినేషన్ అంత బ్యాడ్.
1: హలో నమస్తే అండి, మీ పేరంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
2: నాకు అన్నం తినేటప్పుడు గొంతు రాని వస్తుంది మేడం, కాళ్ళు గుంజుకున్నాయి, తల తిరుగుతుంది, తల అయితే సంవత్సరం అవుతుంది, నేను తగ్గట్లేదు మేడం.
0: సరే, బేసిక్గా మీరు చెప్పే లక్షణం అసిడిటీ ఎక్కువైపోతే ఇట్లుండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అది ఓన్లీ అసిడిటీకి మీరు మందులు వాడితే సరిపోదు, ఒకసారి చెకప్ చేయించుకొని ఏ అసలు బాడీ ఎందుకు స్ట్రెస్కి లోన్ అవుతుంది చూసుకోవాలి. మీరు ఆహార పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయా, తినేది కావాల్సినంత తింటున్నారా లేదా అన్నది చూసుకోవాలి. సరేనా, అవి మెయిన్. మీకు నేను చెప్పిందంతా అప్పటి నుంచి వింటున్నారు కదమ్మా, అన్నీ అర్థమవుతున్నాయా? రాత్రి తొందరగా తినండి, మీకు హెల్ప్.
1: డాక్టర్ సుజిత్ గారు, ఇప్పుడు తరచుగా కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతుంటారు, కొన్ని వాడాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి కొంతమందికి, ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా గట్టు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది.
0: మా యొక్క స్టడీ చెప్తుంది క్లిండమైసిన్ టాబ్లెట్ ఒక్కటి తీసుకొని ఆ లోపల క్రిములు డ్యామేజ్ అయినాయంటే అవి మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి నెలలు టైం పడుతుంది. ఇంకా కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ కూడా కొన్ని ఒక మీ గట్ లోపల ఉన్న బ్యాక్టీరియాని కొన్ని కొన్ని నెలల తరబడి డ్యామేజ్ అయిపోయేటట్టు చేస్తున్నాయి, వాటి సంఖ్య మళ్ళీ పెరగాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఫైబర్ కూడా మనం పీచు పదార్థాలు అనుకున్నాం కదా, కొన్ని కొన్ని డైవర్సిటీ ఆఫ్ గట్ మైక్రోబయట అన్నది ఉంటుంది, ఒకటే రకం బ్యాక్టీరియా ఉంటాయని కాదు, ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి, అవి తినే ఫుడ్ కూడా స్పెసిఫిక్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పాలకూర తినే బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని ఏమో స్పెసిఫిక్గా బ్రోకలీ తినే ఉంటాయి. సో ఎన్ని రకాల వివిధ రకాల ప్లాంట్స్ మీరు యాడ్ చేసుకోగలిగితే మీరు అన్ని లోపల అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని మీరు పోషించినట్టు అవుతుంది. సో నేను ఒక ఫైబర్ తింటున్నాను కదా, ఒక టైప్ తినేసి నాకు అన్ని బాగా అయిపోవాలి అంటే అవ్వదు. సో అందుకే వెరైటీ అన్నది చాలా ఇంపార్టెంట్, అందుకే వారానికి కనీసం 30 రకాల ప్లాంట్స్ని తినమని చెప్తాను.
1: ఇప్పుడు మన శరీరంలో ఆరోగ్యకరమైన
0: తిన్నది బాగా అరుగుతుంది, కడుపు ఖాళీగా ఉంటుంది, అంటే మీరు తిన్న తర్వాత కడుపుని లోపలికి లాగితే అది లోపలికి వెళ్తుంది అంటే బాగుంది అని అర్థం. ఎప్పుడైతే అది చేయలేకపోతున్నారో ఒకసారి చెక్ చేయించుకోవాలి. రోజు మోషన్ ఫ్రీగా వెళ్తున్నారు, ఒకటేసారి వెళ్తున్నారు, ఫ్రీగా వెళ్తున్నారు, గడ్ గుడ్ గట్టి చెప్తాం. అదే తినంగానే మోషన్ వెళ్ళాల్సి వస్తుంది, దట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ సంథింగ్. సో రోజుకు 3-4 సార్లు మోషన్ వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆకలి అవుతుంది, దట్స్ ఎ గుడ్ సార్.
1: హలో నమస్తే అండి, మీ పేరు
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి.

0: మేడం, అది మా పాపకి షుగర్ ఉందండి. షుగర్ ఉండకుండా ఇన్సులిన్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఇప్పుడు, దీనివల్ల ఏమో తగ్గే అవకాశం ఉందా లేకుంటే ఎట్లా? ఒకసారి డాక్టర్తో మాట్లాడు.
1: అదే సురేష్ గారు, బేసిక్గా ఎంత పాప వయసు?
0: 19 ఇయర్స్. 19.
1: ఎప్పటి నుంచి ఇన్సులిన్ ఇస్తున్నారు? అదే అంటే Type 2 diabetes ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు షుగర్ గురించి మీ షుగర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాడడం వల్ల నష్టం ఏం లేదు, కాకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఖచ్చితంగా చెక్ చేసుకొని మీ డాక్టర్ గారిని కలుస్తూ ఉండాలి. ఒక డోస్ పెట్టి అది కంటిన్యూస్గా అదే డోస్ పనిచేస్తుందంటే కాదు. అదే మీ డాక్టర్ గారు టెస్ట్ చేసి షుగర్లు ఎట్లా ఉన్నాయన్న దాన్ని బట్టి డిసైడ్ చేసి చెప్తారు ఎంత ఇవ్వాలి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అమ్మా, చెప్పండి.
3: నమస్తే సార్, మంచి ఇన్ఫర్మేషన్. థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది దాని వల్ల కూడా దీనికి ఏమన్నా ప్రాబ్లం?
1: అవునమ్మా, థైరాయిడ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ అంటే మీరు TSH ఎక్కువ అంటున్నారు, దాని హైపోథైరాయిడిజం అని అంటాం. అట్లా ఉన్నప్పుడు పేగుల్లో చలనం తగ్గిపోవడం, బరువు పెరగడం, మెటబలిజం తగ్గిపోతుంది. బేసిక్గా మనం ఏ రేట్లో అయితే ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తామో అది తగ్గిపోతుంది. సో దానివల్ల వీళ్ళు బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే థైరాయిడ్ నార్మల్గా ఉంటుందో వీళ్ళు బరువు కూడా మెయింటైన్ అవుతుంది. కానీ థైరాయిడ్ నార్మల్గా లేదు అన్నప్పుడు బరువు పెరగడము తగ్గడము చూస్తుంది. హైపర్ ఉంటే బరువు తగ్గుతారు, హైపో ఉంటే బరువు పెరుగుతారు.
3: ఫైబర్ చెప్పారు, అలాగే ఫుడ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఏమన్నా?
1: అదేమా, అన్ని రకాల ఇప్పుడు గానుగ నూనెలను కోల్పేసుకోవాల్సి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మార్చి తీసుకోండి. ఒకటే రకం నూనె ప్రతిసారి కాకుండా నెలకొకసారి మార్చండి. వీటిలో కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక్కసారి నూనె వేడి చేశారు అంటే అది ట్రాన్స్ ఫ్యాట్స్కి కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మీరు వేరే దానికి వాడచ్చు. అండ్ ఎంత మోతాదులో తీసుకుంటున్నారు కూర్చుండండి, మరీ అతిగా తీసుకున్న ప్రాబ్లమే, తీసుకోకుండా
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి.
1: నమస్తే అమ్మా, చెప్పండి.
4: నాకు మేడం అన్నం తిన్న తర్వాత అన్నం డైజెస్ట్ ఫుడ్ డైజెషన్ కాదు, ప్లస్ నిద్ర కూడా రాదు.
1: అదే ఇందాక ఇప్పటిదాకా చెప్పింది అన్ని వింటున్నారు కదమ్మా. సో ఒకసారి ఐరన్ పరీక్ష చేయించుకోండి. రక్తం తక్కువైనా కానీ ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ రక్తం ఒంట్లో తగ్గినప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఎక్కువ శాతం ఫోకస్ అంతా హార్ట్ మీద, బ్రెయిన్ మీద మాత్రం పెడుతుంది. సో కాలేయమైనా, క్లోమగ్రంథైనా, జీర్ణ వ్యవస్థ అయినా, ఎవ్రీథింగ్ అన్ని కాంప్రమైజ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. సో కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఉండాలి, ఆహార పద్ధతులు కరెక్ట్గా ఉంటే దీనిలోంచి బయటపడతారు.
2: గట్ హెల్త్ డిస్టర్బ్ అయినట్టు మనకు అర్థమైనప్పుడు మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అంటే కేవలం ఆహార పదార్థాలతోనే మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా, లేకపోతే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి ఇంకేమన్నా మెడిసిన్స్ కూడా ఉన్నాయా?
1: లేదు, ఇనిషియల్గా అవసరం ఉన్నప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల దాకా మందులు ఇస్తాము. కానీ యాక్చువల్లీ మందులు వాడడం ఓన్లీ ఆ టైం బీయింగ్ వరకే. న్యాచురల్గా వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ లోపల డ్యామేజ్ అయిన జీర్ణ వ్యవస్థ అంటే క్రిములు ఏవైతే, సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీస్టోర్ అవ్వడానికి కనీసం 6 వారాలు మినిమం టైం పడుతున్నట్టు తెలుస్తుంది. సో 6 వారాల నుంచి కొన్ని నెలల తర్వాత తరబడి కూడా టైం పట్టవచ్చు. సో ఏం తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నాం. బేసిక్గా పులిసిన ఆహారం అంటే కదా, ఇడ్లీ అండ్ దోశ, ఇది పులిసిన బ్యాటర్. సో వాటి వల్ల కూడా గట్ బ్యాక్టీరియా అనేది రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కర్డ్ తింటే పెరుగు తింటాం, పెరుగు వల్ల కూడా ప్రోబయోటిక్ బేసిక్గా ఈ క్రిములు అనేవి లోపల రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా న్యాచురల్గా దొరికే ప్రోబయోటిక్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. కెఫీర్ అని అంటాము, యాపిల్ సీడర్ వెనిగర్ విత్ మదర్ అంటాము, సావర్ క్రాట్ అని అంటాము, కిమ్చి, కంబూచా ఇట్లాంటివన్నీ. అంటే ఇవి వినడానికి కొత్తగా ఉన్నాయి. సో నా ఛానల్కి వెళ్తే వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడిపెట్టాను. యాక్చువల్లీ అవి ఏంటి, అవి ఏమి ఈజీగా దొరికిపోతాయి, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్గా దొరికిపోతాయి, అవి ఎట్లా తీసుకోవాలి ఏంటని నేను మాట్లాడిపెట్టాను. సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, రోజుకి 6 ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఒకవేళ తీసుకోగలిగితే జీర్ణ వ్యవస్థ చక్కగా అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే 4 to 6 weeks రిపేర్ బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 3 to 6 ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఒకటేసారి అన్ని కాకుండా 3 గంటల వ్యవధిలో ఒకటి తీసుకుంటే హెల్ప్ అవుతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి,

0: సాయిసుధాని మాట్లాడుతున్నా, మెడికల్ మల్కాజ్ గురించి. నాకు షుగర్ ఉంది, మోకాళ్ళు అరిగిపోయినాయి, మళ్ళా కాలు చేతులు తిమ్మురులు వస్తున్నాయి 2 మంత్స్ నుంచి. మెడిసిన్ ఇస్తున్నారు హాస్పిటల్లో, నరాలు స్కానింగ్ చేయాలి అని అంటారు మేడం. మరి అది ఎట్లా అవుతుంది, ఏంటి సార్ ఏమన్నా సజెషన్ ఇస్తారేమో అని అడిగిన.
1: నమస్తే అమ్మా.
0: పైన నొప్పి పెడుతుందండి.
1: అదే నమస్తే. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే, షుగర్ అన్నది ఎక్కువ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ అన్నది అన్ని అవయవాల మీద పడుతుంది. నర్వ్స్ మీద కూడా పడ్డప్పుడు సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు స్పర్శ తగ్గిపోతూ ఉంటుంది. సో వేళ్ళ నుంచి మొదలై కాలుపై దాకా అది పాకుతూ ఉంటుంది. సో ఇది ఇదంతా ఏంటి, షుగర్లు మంచి కంట్రోల్లో లేవు అని అర్థం. సో మీ నా సజెషన్ ఏంటంటే, మీరు నెలకు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి మీ షుగర్ డాక్టర్ని కలవండి, మందులు కరెక్ట్గా వాడి షుగర్లను మంచి కంట్రోల్లో పెట్టుకోండి. వీటితో పాటు విటమిన్ B12 ఇవి తగ్గినప్పుడు కూడా నరాల మీద, నర్వ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. సో విటమిన్స్ అన్ని కావాల్సినట్టు ఉన్నాయా లేదా తీసుకోండి. నొప్పులు తగ్గడానికి కూడా సింపుల్ మెడిసిన్.
2: హలో
3: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది వరంగల్ అండి. మా పేరు శోభారాణి. మా వారి కోసం చేశాను.
2: చెప్పండి.
3: మా వారికి పొట్ట బాగా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది.
1: పొట్ట లోపల విజరల్ ఫ్యాట్ అనేది పెరిగితే కూడా సెంట్రల్ ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్సులిన్ అన్నది మరీ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి తప్ప ఎనర్జీ లోపలికి పోదు, షుగర్స్ అనేవి బ్లడ్ లో కంట్రోల్ ఉండవు. అప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తా పోతుంది. ఎంతో ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉంటే తప్ప ఆ ఎనర్జీ అన్నది కణాల లోపలికి పోదు. అది ఏ రోజు వరకు అయితే క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలుగుతుందో ఆ రోజు వరకు ప్రాబ్లం ఉండదు. కానీ ఏ రోజు అయితే చేయలేదో అప్పుడు షుగర్ లాంటివి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, లిపిడ్ లివర్ ప్రొఫైల్ ఇవన్నీ చూసుకొని మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ముందుగా ఐడెంటిఫై చేయగలిగితే మనం దీని నుంచి బయటపడే ఛాన్సెస్ బాగుంటాయి, షుగర్ రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయాలి.
3: ఏంటమ్మా,
1: అదే ఆల్కహాల్ ఆపాలమ్మా, ఆపాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం తినే దాంట్లో మాంసకృతుల శాతం ఎంత ఉంది చూడాలి. ఈ జీవన విధానం అన్నది కరెక్ట్ ఉండాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి. రాత్రి తినే భోజనం తొందరగా తినాలి.
3: వాకింగ్ చేస్తారండి, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు. నైట్ 8 కల్లా భోజనం
1: అయిపోతుంది. అది కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఎర్లీగా చేసుకోగలిగితే ఇండైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి. అండ్ ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ డాక్టర్ గారు చెప్తారు, రాత్రి షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చెప్తారు, గైడెన్స్ తీసుకోవాలి. లేదంటే నా ఛానల్ లో వీడియోస్ అన్ని మాట్లాడి పెట్టాను, హెల్ప్ అవుతుంది.
2: డాక్టర్ గారు, చాలా మంది డీటాక్స్ డ్రింక్స్ తాగితే గట్ పూర్తిగా క్లీన్ అవుతుందని తాగుతుంటారు, నిజంగా డీటాక్స్ డ్రింక్స్ తో గట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా?
1: సో బేసిక్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫైబర్ అని చెప్పి. సో వీళ్ళు డీటాక్స్ డ్రింక్ లో ఇచ్చేవి కూడా మాక్సిమం అన్ని ఫైబర్ రిలేటెడ్ ఫుడ్, విటమిన్స్ ఇవే ఉంటాయి కాబట్టి. సో హెల్ప్ అవుతుంది, కానీ ఆ 1-2 రోజులు 3 రోజులు చేయడం వల్ల గ్రేట్ గా ఏముండదు, లివర్ కి రెస్ట్ దొరుకుతుంది అంతే. కానీ మనం దీన్ని మనం అలవాటు చేసుకుందాం, మనం తినే దాంట్లోనే ఎంత కావాలి అంత తింటున్నాం, ఆకలి అవుతుంది తింటున్నాం, అప్పుడు లివర్ కి ఎక్కువ రెస్ట్ దొరికి ఇంకా తొందరగా బాగా.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను మేడం ఉత్తమ చారు గారు మాట్లాడుతున్నామా.
2: చెప్పండి.
4: ఇప్పుడు చాలా మంది మనకు కొంచెం కొట్టేసి కలిసి ఆంటిస్తున్నారు, దీనివల్ల కొంచెం మెడిటేషన్ బ్రీతింగ్ చేసే వాళ్ళ కొన్ని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అడుగుతున్నాను డాక్టర్ గారు.
1: నమస్తే అండి, హెల్ప్ అవుతుంది బ్రీతింగ్ చేయడం వల్ల. డెఫినెట్లీ ఆక్సిజనేషన్ అనేది బెటర్ అవుతుంది, కానీ లోపల ఆక్సిజన్ క్యారీ చేసే కణాలు కూడా ఉండాలి. ఒకవేళ కణాలు తక్కువ ఉండి మనం ఎంత మెడిటేషన్ చేసి ఎంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా కానీ అది హెల్ప్ అవ్వకపోవచ్చు. అండ్ మెడిటేషన్ అనేది చేయడం వల్ల ఎప్పుడు బెనిఫిటే ఉంటుంది, కానీ దానివల్ల నష్టమేమీ లేదు. ఖచ్చితంగా చేయండి. ఏది అబ్నార్మల్, ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా అబ్నార్మల్ గా ఏది అనిపించినా దాన్ని అశ్రద్ధ చేయొద్దు. 2 వారాలు మించి ఏదైనా ఇబ్బంది పెడుతుంది అంటే ప్రాపర్ గా ప్రాపర్ నాలెడ్జ్ ఉండి ప్రాపర్ అవగాహన ఉండి మీరు నమ్మకం ఉన్న డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్పినట్టు వినండి. మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకున్నారు, ఇప్పుడు ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్, విండో షాపింగ్ లాంటివి వద్దు. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఒక డాక్టర్ గురించి ఫస్ట్ అన్ని కనుక్కొని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తారు

0: ఆకాశవాణి శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
1: నమస్తే.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్.

మీరింతవరకు విద్భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటల దాటి 26 సెకండ్లు. శ్రోతలిప్పుడు ఈ చల్లని సాయంత్రం వేళ ప్రతిరోజు మీరు ఉత్తరాల ద్వారా కోరుకుని వినే ప్రసన్నమైన పాటలు అభిరుచి కార్యక్రమ శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ ఉండగా, వాన సినిమా కోసం కార్తీక్ పాడిన పాటను మా కోసం తప్పకుండా వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణప వరకు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్,

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంఠ ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా సమస్యలు, లేజర్ ట్రీట్మెంట్ గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ఉక్కల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. పి సుశీల, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన కొండవీటి సింహం నుండి తప్పకుండా మాకోసం పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బలరాం జాదవ్
1: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
1: డాక్టర్ బలరాం జాదవ్
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
2: ఊపిరితిత్తులు ఆస్తమా అలర్జీ
0: బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ స్లీప్ స్టడీ
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు
2: ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అబ్బా పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
0: కల్లిల్వాడి నిజామాబాద్
1: సెల్ 9912317190.
0: డాక్టర్ బలరాం జాదవ్
1: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
1: డాక్టర్ బలరాం జాదవ్
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్
1: కల్లిల్వాడి నిజామాబాద్.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
2: ఊపిరితిత్తులు ఆస్తమా అలర్జీ
0: బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ స్లీప్ స్టడీ
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు
2: ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
5: ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
0: డాక్టర్ సీను నాయక్
1: ఎత్తు వంకర పళ్ళు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
0: ఖలీల్వాడి నిజామాబాద్
1: సెల్ 7799090505.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
10: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆఖరి పోరాటం సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కూచిన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, రామ్ నందన్, రాధిక వీరందరి కోసం ఈ పాట.

వీరుపాడిందే మరో పాట. పౌర్ణమి సినిమా నుండి పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్ హన్మాళ్లు, హరీష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరి పాటగా నారీ నారీ నడమమరారి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిశిశిల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇబ్రహీంపట్నం జగిత్యాల జిల్లా నుండి కోరుతున్నారు అరుణ ముత్తమ్మ విహారీ కృష్ణ కృషిక వీరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రోజు రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అలాగే ట్యూన్ చేసి ఉంచండి. సమయం 5:30 దాటి 39 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలే
4: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
3: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
4: మరైతే సరైన నెంబర్
3: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
4: మీరు నన్ను కాపాడారక్క.
3: పని నుండి కాదు,
4: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా బురద పుల్లా 80

0: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫార్మ్ 6, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
7: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
9: యోజన ఉన్న నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
8: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

సినీ సరాగాల పల్లకి సినీ రంజనీ కార్యక్రమంలో సరికొత్త తెలుగు సినీ గీతాలు వింటారు. మరి ముందుగా పెద్ద సినిమా కోసం మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాట

0: క్లినికల్ సైకాలజిస్ట్ ఎల్ జయరామ్ నాయక్ గారి సూచనలు ఇప్పుడు విందాం.
1: అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 10. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన మనము ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పాటిస్తాము. ఈ రోజు కేవలం ఆత్మహత్యల వల్ల మనకు దూరమైన వారిని గుర్తు చేసుకునే రోజు మాత్రమే కాదు, మన చుట్టూ, మన కుటుంబంలో, మన స్నేహితుల్లో, మన పాఠశాలలో, మన పని ప్రదేశంలో నిశ్శబ్దంగా బాధపడుతున్న ఒక మనిషిని గుర్తించే రోజు కూడా. ఈ సంవత్సరం మన సందేశం చాలా ముఖ్యమైనది. ఆత్మహత్యపై మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. అందుకే మొదటి అడుగుగా మన ఒక సంభాషణను ప్రారంభించాలి. ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒకసారి నువ్వు నిజంగా ఎలా ఉన్నావు అని అడగటం, ఒక మనిషిని తీర్పు తీర్చకుండా వినటం ఒకరి జీవితంలో ఎంతో ముఖ్యమైన మార్పును తీసుకుని రావచ్చు. ఒక మనిషి మానసిక వేదనకు ఎప్పుడు ఒకే కారణం ఉండదు. కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, చదువు లేదా పరీక్షల ఒత్తిడి కావచ్చు, ప్రేమ లేదా సంబంధాల్లో సమస్యలు కావచ్చు, ఒంటరితనం కావచ్చు, విడిపోవడం లేదా ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం కావచ్చు, బెదిరింపులు, వేధింపులు కావచ్చు, శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఎన్నో సమస్యలు ఒకేసారి జీవితంలోకి రావచ్చు. అందుకే మనం ఆ వ్యక్తిలో ఏదో లోపం ఉంది అని అనడం కంటే ఆ వ్యక్తి ఎంతటి బాధను మోస్తూ ఉండి ఉంటాడు అని ఆలోచించడం నేర్చుకోవాలి. అదే మన ఆలోచన విధానంలో మార్పు. ప్రస్తుత బాధే శాశ్వత భవిష్యత్తు కాదు. తీవ్రమైన మానసిక బాధలో ఉన్నప్పుడు మనిషికి ఒక ప్రమాదకరమైన అనుభూతి కలగవచ్చు. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, నా పరిస్థితి ఎప్పటికీ మారదు, నాకు ఇక మార్గం లేదు అని అనిపించవచ్చు. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ రోజు మనకు కనిపిస్తున్న పరిస్థితి మన మొత్తం భవిష్యత్తు కాదు. భావోద్వేగాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి, సరైన వ్యక్తుల సహాయం లభించవచ్చు, చికిత్స అందుబాటులో ఉంటుంది. అందుకే ఆత్మహత్యల నివారణలో మన ముఖ్యమైన లక్ష్యం ఆ వ్యక్తి జీవితంలోని అన్ని సమస్యలను ఒక్కరోజులో పరిష్కరించడం కాదు, ముందుగా ఆ వ్యక్తిని ఈ క్షణాన్ని సురక్షితంగా దాటించడమే. మనం మాట్లాడే మాటలను మార్చుకుందాం. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ఇప్పటికీ చాలా మంది భయపడుతున్నారు. ఇతరులు ఏమనుకుంటారు? మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, నన్ను బలహీనుడిగా భావిస్తారు, మన సమస్య బయటికి తెలుస్తుంది అనే భయాలు ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మానసిక సమస్య రావటం బలహీనత కాదు, సహాయం కోరడం కూడా బలహీనత కాదు. శరీరానికి అనారోగ్యం వస్తే మనం వైద్యుడిని కలుస్తాము, అలాగే మనసు తీవ్రమైన ఒత్తిడికి గురైతే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం కూడా సహజమే.
0: ఇప్పుడు విందాం చిత్రలహరి సినిమా నుండి ఈ పాట.

0: ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నిన్ను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

ఇంతటితో ఉసిరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలు 6 గంటల 10 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు సంస్కృతంలో వార్తలు.

0: ఆకాశవాణి.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం 1.3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం 1 కోటి రూపాయలు భీమా అందించే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ రోజు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వి రంగనాథ్ ఖండించారు. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అమలులో ఏకరూపత ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్లోని ఏఎస్సీఐలో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో తెలంగాణ సమాచార కమిషన్ అధికారిక న్యూస్ లెటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులు తగ్గించడానికి సెక్షన్ 4 కింద స్వచ్చంద సమాచార వెల్లడిని బలోపేతం చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ వంటి ప్రజానుకూల సాంకేతికతలను ఉపయోగించాలని చెప్పారు. గ్రామీణ, వెనుకబడిన, నిరుపేద వర్గాలకు సులభంగా సమాచారం అందించేలా చూడాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ 16 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా 12.91 మిలియన్ల మందికి లబ్ది చేకూరుతోందన్నారు. ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి రూపాయలు, విమాన ప్రమాదాల్లో మరణిస్తే 2 కోట్ల రూపాయలు, సాధారణ మరణానికి 10 లక్షల రూపాయల వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక, వైద్య భద్రతను కల్పిస్తున్నట్లుగా వివరించారు. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల ఈ కారిడార్ తెలంగాణ రవాణా వ్యవస్థకు ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరికరాలు, అత్యవసర వైద్య మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 అత్యాధునిక 3 టెస్లా ఎంఆర్ఐ మిషన్లు, 8 సీటీ స్కానర్లు, మరో 485 వెంటిలేటర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరికరాల నిర్వహణ కోసం ఈ ఉపకరణ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు బయోమెడికల్ ఇంజనీర్లతో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ప్రధాన జలశైలాల్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారీ ఉపకరణాల వ్యయం, కఠినమైన కేంద్ర నిబంధనలు ప్రధాన సవాళ్లుగా చెబుతూ ఏటా చెల్లిస్తున్న 19,000 కోట్ల విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి పునరుత్పాదక ఇంధనం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వరంగల్ జాతీయ రహదారికి కీలకమైన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కాంట్రాక్టర్ దివాళా తీయడం వల్లే ఆలస్యమయ్యాయని, భూపాలపల్లిలో 270 కోట్లకు పైగా విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రి మాట్లాడారు. రాష్ట ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ది చేకూరేలా నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ పథకం ద్వారా 17 లక్షల మందికి పైగా లబ్దిదారులు ప్రయోజనం పొందుతారని వివరించారు. విద్యార్థులు తమ అభిరుచులను గుర్తించి పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియలపై విద్యార్థులకున్న అవగాహన, కళలు, సాంకేతిక రంగాల్లో వారి సృజనాత్మకతను అభినందించారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వీ రంగనాథ్ కొట్టిపారేశారు. జీవ వైవిధ్య సంరక్షణ పనులు కారణంగా కాప్రా చెరువుపై మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన అన్ని చెరువుల్లో నిమజ్జనాలు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు నుంచి రాగల 3 రోజులు వాతావరణ హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే 48 గంటల్లో ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోయే ప్రమాదముందని మున్సిపల్ విపత్తు నిర్వహణ బృందాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్ జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు శాసనసభలో మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్రాన్స్ జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించేందుకు వీలు కలుగుతుంది. విద్యుత్ పంపింగ్ అడ్డంకులకు కేంద్ర పర్యావరణ అనుమతుల ఆలస్యమే కారణమని, కానీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా అందిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో మంచినీటి సరఫరా పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలో కూరగాయల సాగును 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో ప్రకటించారు. కోహెడాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్కెట్ ఏర్పాటుకు, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా రాష్ట పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో 1823 ఎకరాల్లో జరుగుతున్న ల్యాండ్ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. సర్వే నిర్ధారణ పనులను వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచించారు. వినాయక నగర్ లోని ఈవీఎం వేర్ హౌస్ లో నిర్వహించిన నెలవారీ తనిఖీల్లో నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజరంగారావుతో కలిసి పాల్గొన్నారు. గుర్తించబడిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీలు తొలగించి ఓటింగ్ యంత్రాలు నిశితంగా పరిశీలించారు. సూర్యాపేట జిల్లాను సంపూర్ణ మత్తురహిత జిల్లాగా మార్చేందుకు నషాముక్త్ భారత్ అభియాన్ ఉపయోగపడుతుందని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని సమన్వయ యత్నాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి పర్యవేక్షణ, పర్యవేక్షక కమిటీలోని 5 నాన్ అఫీషియల్ సభ్యుల పదవుల కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి విక్రమ్ కోరారు. అట్రాసిటీ కేసులు సమీక్షించడానికి, బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించడానికి ఉద్దేశించిన ఈ పదవులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 1.3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం 1 కోటి రూపాయలు బీమా అందించే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ రోజు ప్రారంభించింది. సికింద్రాబాద్, ఘటకేసర్, కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: ప్రధానమంత్రిణా నిరూపితం యత్ తాభ్యాం స్వాస్థ్య రక్షాయాం కృషౌ గ్రామీణాభివృద్ధౌ అథ చ యువ మహిళా సశక్తీకరణే ఆగాఖాన్ వికాస్ తంత్రేణ సహ భారతస్య సహభాగితాం సుదృఢీకర్తుం సంభావ్య ఉపాయేషు చర్చా విహితా. అపరత్ర విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరోపి ప్రఖ్యాతం లోకహితైషిణం అమిలత్. ప్రిన్స్ రహీం ఆగాఖాన్ పంచమః అస్య మాసస్య పంచదశ దినాంకం యావత్ భారత యాత్రాయాం స్థాస్యతి. శనివాసరాదారభ్యమాణస్య ద్విదివసీయస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య పూర్వసిద్ధతాయాః అంగత్వేన సురక్షా చింతాం వీక్ష్య దిల్లీ ఆరక్షిదళేన అద్య రాష్ట్రియ రాజధాన్యాం సోమవాసరం యావత్ డ్రోన్స్ ఇత్యేతేషాం అథ చ అన్యేషాం లఘు వాయవ్య మంచానాం సంచాలనే పూర్ణ ప్రతిబంధః స్థాపితః. దిల్లీ ఆరక్షి ఆయుక్తః అనురాగ కుమారః శిఖర సమ్మేళనస్య సురక్షా వ్యవస్థాయాః సుదృఢీకరణార్థం ఏతం నిషేధా దేశం ప్రఖ్యాపితవాన్. ఆరక్షిదళేన స్పష్టీకృతం యత్ గుప్తసూచనాధారేణ ఏషః నిర్ణయః గృహీతః. గుప్తసూచనానుసారం సమాజకంటకాః ఆతంకవాదీసమూహాః వా అవసరేస్మిన్ జనసురక్షాయాః అతివిశిష్టవ్యక్తీనాం మహత్వపూర్ణ సర్వకార్యప్రతిష్ఠానానాం చ కృతే సంకటం ఉత్పాదయితుం ఏతాదృశానాం వ్యోమమంచానాం దురుపయోగం కర్తుం శక్నువంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. విశ్వ స్వాస్థ్య సంఘటనస్య మహానిదేశకః డాక్టర్ టెడ్రోస్ అధ్నోమ్ ఘెబ్రెసస్ ఇత్యసౌ కేంద్రీయ స్వాస్థ్య మంత్రిణం జేపీ నడ్డా మహోదయమద్య అమిలత్. ఏతత్ మేళనం తెమోర్ లెస్తే దేశే ఆయోజితాయాః విశ్వ స్వాస్థ్య సంఘటనస్య దక్షిణ పూర్వ ఏషియా క్షేత్రీయ సమిత్యాః ఏకోనాశీతితమ సత్రావసరే సంజాతం. అవసరేస్మిన్ డాక్టర్ టెడ్రోస్ ఇత్యమునా స్వాస్థ్య క్షేత్రే విశేషతః మాతృ శిశు కళ్యాణ దిశి అథ చ అసంచారి రోగాణాం విరుద్ధం సంచాలితే అభియానే భారతస్య ఉల్లేఖనీయ ఉపలబ్ధినాం కృతే శ్రీనడ్డాయ అభినందనాని వ్యాహృతాని. WHO ప్రముఖేణ నిరూపితం యత్ భారతే 60,000+ సంఖ్యకైః ఆయుష్మాన్ ఆరోగ్య మందిరైః జనసామాన్యస్య సమీపం ఉచ్చ రక్తచాపస్య మధుమేహస్య సామాన్య కర్కరోగాణాం చ ప్రారంభిక పరీక్షణానాం వ్యవస్థా ప్రాపితా. సహైవ అగ్రిమ ఉపచారార్థం సుగమ ప్రేషణ మార్గాః కల్పితాః. కేంద్రీయ కృషి కృషక కళ్యాణ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహానః మలేషియా తెమోర్ లెస్తే మ్యాన్మార్ దేశానాం స్వసమకక్షీయైః సహ ఉచ్చస్తరీయోపవేశనం అకరోత్. ఏతాః మంత్రణాః ह्यः नवदिल्ल्यां समनुष्ठितायाः कृषि वानिकी विषयिण्याः नवम आसियान भारत मंत्री स्तरीय संगोष्ठ्याः अवसरे सम्पन्नाः. भारत ऋतु विज्ञान विभागेन अद्य ओडिशा राज्ये क्वचित् अतितीव्र वृष्टेः क्वचिच्च अतितीव्रतर वृष्टेः रक्तवर्णीया संचेतना प्रख्यापिता. महिलानां क्रिकेट क्रीडायां एशिया चषक स्पर्धायाः उपान्त्यचक्रे अद्य దుబై నగరే భారతస్య బాంగ్లాదేశ్ దళేన సహ ప్రతిస్పర్ధా భవిష్యతి. ఇయం ప్రతిస్పర్ధా భారతీయ మానక సమయానుసారం రాత్రౌ 8:00 సమారప్స్యతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30 దాటి 24 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు ఒక ప్రబోధ గీతం వింటారు.

0: ప్రబోధ గీతం విన్నారు. ఈరోజు సెప్టెంబర్ 10 ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారి సూచనలు వింటారు.
1: మన భారతదేశంలో యువత దీనివల్ల చనిపోతున్నారో మీకు తెలుసా? మొట్టమొదటి కారణం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయితే రెండవ కారణం ఆత్మహత్యలు. ఎస్, మీరు విన్నది వాస్తవమే. ఒక చిన్న దోమ చీమ కూడా మనం కొట్టడానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతాయి. మరి అన్నీ ఉన్న మనిషి తన ప్రాణాలని తను ఎందుకు తీసుకుంటున్నాడు? మన పిల్లలు ఇట్లాంటి ఆలోచనలకు ఎందుకు గురవుతున్నారు? వేరే వేరే కారణాలని చెప్పి చాలా మంది యువత ఈ సూసైడ్ బారిన పడని చూస్తున్నాం. ఒక సైకియాట్రిస్ట్ గా మానసిక అనారోగ్యాలు ఈ సూసైడ్స్ కి దారితీయడం చూస్తాం. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ అవగాహన చెందినప్పుడు మనము ఈ పేషెంట్స్ ని కాపాడగలం. ప్రతి పేషెంట్ కూడా సూసైడ్ జరుపుకునే ముందర ఆల్మోస్ట్ 5 నుంచి 7 సార్లు వరకు వివిధ రకాలుగా సూచనలు అందిస్తూ ఉంటారంట. మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట, చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారంట. కానీ విన్నవాళ్ళు దాని చిన్న చూపు చూడడం, లేకపోతే ఏంటిలా మాట్లాడుతున్నావు చావు గురించి, సూసైడ్ గురించి అని అనుకోవడం, లేకపోతే అవునా అలాగా నువ్వు ఫీల్ అవుతున్నావా, నువ్వు బాధపడకు అని చెప్పలేకపోవడం వల్ల, జడ్జిమెంటల్ గా ఉండడం వల్ల వాళ్ళకి కరెక్ట్ హెల్ప్ దొరకదు, కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళలేరు. అండ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఒక టెంపరరీ ప్రాబ్లం, అంటే తాత్కాలికంగా ఉండే ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వతంగా వాళ్ళ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది. ఇదంతా గ్రహించే మన ప్రభుత్వం కూడా 144-16-1416 టోల్ ఫ్రీ నెంబర్ 24/7 అందుబాటులో ఉంచింది. దీంట్లో మన పేరు వివరాలు కూడా సీక్రెట్ గా ఉంచుతున్నారు. అందరికీ ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు మనం ఈ నెంబర్ కి ఫోన్ చేసి మన వివరాలని షేర్ చేసుకొని మన డీటెయిల్స్ చెప్తే ఆ టైంలో కావాల్సిన మంచి మాట మంచి సహాయం మనకి బయట నుంచి దొరకకపోతే ఈ ప్రొఫెషనల్స్ కూడా మనకి అందజేస్తున్నారు. ఈ సింపుల్ లైఫ్ కి సింపుల్ రూల్స్, ఏం కావాలో తెలుసుకొని ఏం చెయ్యాలో తెలిస్తే చిన్న చిన్న చిట్కాలతోనే చాలా సంతోషంగా గలపగలుగుతాం. సో ఆన్ దిస్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, లెట్ అస్ టేక్ ఏ ప్లెడ్జ్. మనం ఒక ప్రామిస్ చేద్దాం, ఎవరన్నా మన చుట్టూతా ఉన్నవాళ్ళు బాధపడుతున్నా, లేకపోతే మన మనసు బాధపడుతున్నా, దాన్ని ప్రేమతో అనురాగంతో అందుకుందాం, ప్రాణాన్ని కాపాడదాం, ఆ ప్రాణానికి ఉన్న విలువ తెలియచేద్దాం, తెలుసుకుందాం. ధన్యవాదాలు.

సమయం 6:32 దాటి 44 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు తెలుగు సినీ గీతాల కార్యక్రమంలో. ముందుగా ఇరుముడి సినిమా కోసం జీవి ప్రకాష్ కుమార్ పాడిన ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్. ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.

0: 2.2 మెగా హెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
1: శ్రోతలు వింటున్నారు సినీ రంజన కార్యక్రమంలో తర్వాత పాటగా అనురాగ్ కులకర్ణి, పల్లెం జయశ్రీ పాడిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుండి ఈ పాట.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
3: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడుపకిలే చిన్నగా.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: ఇంతటితో సినీ రంజనీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కు వస్తుంది. కొద్దిసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, ఈ పప్పుధాన్యపు పంటలకు అనుకూలమైన రకాలు, నిర్వహణ పద్ధతుల గురించి మనకు

మన రైతు సోదరులకు ఈ విధంగా వివరాలు తెలియజేస్తున్నారు. ముందుగా కంది పంట. ఇక కంది పంటకు అనుకూలమైన సమయం వానాకాలం అయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు. యాసంగి పంటకైతే 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు. మరి కనువైన రకాలు LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, పాలెం కంది అంటే PRG 158, సూర్య, వరంగల్ కంది 53 అంటే WRG 53, RGT అంటే తాండూరు తెల్ల కంది, WRG 65 అంటే రుద్రేశ్వర్ అంటారు. ఇక TDRG 4 అంటే హనుమ రకం, PRG 176 ఉజ్వల, ICPH 2740 ఇది మన్నెంకొండ కంది రకం, WRGE 93 ఇది తెలంగాణ కంది, WRGE 97 వరంగల్ కంది 1 రకము, ఇక WRGE 121 తెలంగాణ కంది 2వ రకం. తర్వాత సోయా చిక్కుడుకు అనుకూలమైన కాలము, వాటి యొక్క రకాల వివరాలు. సోయా చిక్కుడు పంట కాలానికి అనుకూలమైన సమయము, సోయా చిక్కుడు వానాకాలంలో పండించుటకు అనువైన పంట, దీని పంట కాలం దాదాపు 4 నెలలు, 110 నుండి 120 రోజుల వరకు పడుతుంది. ఈ పంటను పండించు అన్ని ప్రాంతాలలో దీనిని వానాకాలం పంటగా వేస్తారు. మన రాష్ట్రంలో యాసంగి వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా, గింజ నాణ్యత లేకుండా వస్తాయి. కాబట్టి ఈ 2 సీజన్లను సాగుకు అనుకూలం కాదు. వానాకాలంలో ఈ పంటను జూన్ జూలై నెలలో విత్తుకుంటారు. జూన్ 15 నుండి జూలై 10 లోపు విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు, ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్లు ఎక్కువ అవుతాయి. ఇక రకాలు వచ్చేసి JS 335, భాసర్ ASB 22, భీమ్ LNB 18, తర్వాత JS 93 05. ఇక పెసర పంటకు అనుకూలమైన సమయము, వాటి యొక్క రకాల గురించి ఈ విధంగా మనకు వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పెసర మినువులకు అనుకూలమైన సమయము వానాకాలము జూన్ 15 నుండి జూలై 15 వరకు. యాసంగి అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు. ఇక వానాకాలం వరి తర్వాత కూడా 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు. ఇది ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఇక వేసవిలో అయితే ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు అనుకూలమైన సమయం. ఇక పెసర రకాలకు వస్తే MGG 295, WGG 37, దీని పేరు ఏకశిల అని కూడా అంటారు, TM 962, MGG 348, దీని భద్రాద్రి రకం అంటారు, MGG 347, ఇది మధిర పెసర, MGG 351, ఇది శ్రీరామ్ అంటారు, ఇక WGG 42, ఇది యాదాద్రి రకం. ఈ విధంగా అనుకూలమైన రకాలను మనకు వివరించారు శాస్త్రవేత్తలు. ఇక మినుము రకాలకు వస్తే LBG 752, LBG 20, ఇది తేజ రకం అంటారు, LBG 623, LAV 623 అంటారు, WBG 26, ఇది Warangal 26 రకం. తర్వాత మినుము రకాల్లో MBG 207 మధిర మినుము అంటారు, PU 31, LBG 787, ఇది తులసి అంటారు, TBG 104, ఇంకా GBG 1, ఇవన్నీ రకాలు మినుముకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి మాగాణులకు అనువైన మినుము రకాలు LBG 645, LBG 648, LBG 708, ఇంకా LBG 752. తర్వాత శనగ పంటకి అనుకూలమైన సమయము, అనుకూలమైన రకాలు ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. అనుకూల సమయం అయితే అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు. తర్వాత దేశవాళీ రకాలు ఈ విధంగా సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు, JG 11, JAKI 921,

శాంతి ఐసిసివి 37, జేజి 130, నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47, జేజి 14. ఇక కాబూలి రకాల వివరాలకొస్తే కేఏకే 2, పూలేజి 95311, తర్వాత శ్వేత ఐసిసివి 2వ రకం. ఇక బొబ్బర్లు అలసంద విషయానికొస్తే వీటికి అనువైన పంట సమయము అలసందలు వర్షాధారంగా, వానాకాలంలో మిగులు తేమ ఆధారంగా, తర్వాత వర్షాలు చివరగా నీటిపారుదల క్రింద యాసంగి వేసవిలో కూడా పండించవచ్చు. వానాకాలం జూలైలో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, యాసంగి నీటిపారుదల క్రింద అక్టోబర్ నవంబర్లో విత్తుకోవచ్చు. వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. రకాలైతే JC3, V240, C152, CO4 ఈ రకాలను శాస్త్రవేత్తలు ఈ బొబ్బర్లు అలసందలకు సిఫారసు చేస్తున్నారు. తర్వాత పెసర సాగుకు అనుకూలమైన రకాలు వాటి యొక్క వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన రాష్ట్రంలో పండించే పప్పు దినుసులలో కంది తర్వాత పెసర ప్రధానమైనది. ముఖ్యంగా వానాకాలము యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో పెసర పంట దాదాపుగా 1 లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతుంది. మనకు కావలసిన మాంసకృతులు, ఖనిజ లవణాలు అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పు ధాన్యపు పంటలలో 20-20% మాంసకృతులు కలిగి వరి గోధుమ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉండడం వలన అపరాలను పేదవాని మాంసం అంటారు. రైతు ప్రధాన పంటల సరళిలో అటు అంతర పంటలుగా పంట మార్పిడిలో భాగంగా పెసర సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరిగి ప్రధాన పంటలలో అధిక దిగుబడి సాధించుటకు తక్కువ కాలంలో ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఇక వానాకాలంకు అనువైన పెసర రకాలు MJG295, ఇది పంట కాలం 65 నుండి 70 రోజులు ఉంటుంది. ఇక దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది. వీటి యొక్క గుణగణాలు, మొక్కలు నిటారుగా పెరిగి కాయలు పై భాగాన గుత్తులుగా కాస్తాయి. గింజ మధ్యస్థలావుగా సాదాగా ఉంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇక తర్వాత MJG347 ఈ రకము ఇటీవల విడుదలైన నూతన వంగడం. పంటకాలం వచ్చేసి 65 రోజులు. దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాలు వస్తుంది. మరి ఈ రకం పెసర గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది మధ్యస్థ రకం. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. కాయలు మొక్క పైభాగాన కాసి ఒకేసారి కోతకొస్తాయి. ఆకుమచ్చ తెగులును, పల్లాగు తెగులును, తామర పురుగులను, బిట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు సాదాగా ఉంటాయి. ఇక భద్రాద్రి రకము MJG348, దీని పంటకాలం 70 రోజులు. దిగుబడి హెక్టార్కి 12-14 క్వింటాలు వస్తుంది. మరి ఈ భద్రాద్రి రకం అన్ని కాలాలకు అనువైన రకం. పొడవైన కాయలతో గింజలు లావుగా ఉండి మేరుస్తుంటాయి. పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక WJG37 రకము పంటకాలం వచ్చేసి 60 నుండి 65 రోజులు. దిగుబడి 12-15 క్వింటాలు హెక్టార్కి వస్తుంది. ఈ పెసర రకం గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంటాయి. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. తర్వాత TM962, పంటకాలం 60-65 రోజులు. దిగుబడి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది ప్రతి హెక్టార్కి. మరి ఈ పెసర రకం గింజలు లావుగా మెరుస్తుంటాయి. అధిక తేమను, బూడిద తెగులను తట్టుకుంటుంది. విత్తే సమయం తలకరిలో పెసరను 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తిన పైరులలో రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ పప్పు ధాన్యాలకు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన రకాలను మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని రైతులందరూ చక్కగా ఉపయోగించుకొని ఈ చక్కటి ధాన్యపు పంటలు పండించి చక్కటి లాభాల బాటలో పయనిస్తారని ఆశిద్దాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:01 దాటి 34 సెకన్లు. రేపు ఉదయం ప్రసారం చేసే మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఎప్పుడైనా ఎక్కడి నుండైనా వినొచ్చు. మరి ముందుగా ఈ పూట 7:05 తెలుగులో జాతీయ వార్త ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అలాగే కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది 7:10 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 అలాగే 9:15 11:10 దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా సెమీఫైనల్ 1 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం వింటారు హిందీ మరియు ఆంగ్లంలో. ఆట కొనసాగుతుంది, ముగిసే వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినబోయే కార్యక్రమాల వివరాలు 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మరొకసారి ఉత్తరాల ద్వారా కోరిన అభిరుచిలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు. అలాగే 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈ పూట కార్యక్రమాలు ముగుస్తాయి.

రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మరి ముందుగా 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్తుతి వింటారు. 6:40 సూక్తి సుధని మీకు అందిస్తారు షేక్ హుస్సేన్ గారు. 6:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తా ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు పాల్గొంటారు. 8:00 ఎప్పట్లాగే ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఎప్పట్లాగే గంటపాటు వింటారు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు. 10:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రసార వివరాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల

ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్ తో తలపడుతుంది. వార్తల వివరంగా అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతున్నందున ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య L1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశీయ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నతస్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యకుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్దికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ది, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50% పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్దిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది.
రాబోయే 3 నుంచి

0: నాలుగు రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు జీఎఫ్ఎఫ్ 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామ క్రమంలో తదుపరి దశ కుతుమేద ద్వారా జరగనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా, సాధికారిక ఆర్థిక వ్యవస్థ, ఏఐ ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లోకి ఎంఎస్ఎంఈల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్స్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2020 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తుతున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్దం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ రోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
1: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
0: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: వానాకాలం ఆముదం పంటల్లో సస్యరక్షణ చర్యలు. ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి జి మాధురి గారు పాల్గొంటారు. రైతులు, రైతన్నలు, మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085852, మరొక నెంబరు 2324085853. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భూక్యా.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు స్టూడియోస్లో ఉన్నారు. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే సార్.
0: ఆముదం పంట ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఈ పంట సాగు విస్తీర్ణం ఎలా ఉంది అంటారు?
1: ఆముదం పంట చాలా పురాతనమైన పంట. పురాతన కాలం నుండి దీనిని సాగు చేస్తున్నారు. ప్రపంచంలో దీని ఉత్పత్తి అయితే వంట నూనెలో ఆముదం నూనె వాటా కేవలం 0.15% మాత్రమే. అయినప్పటికీ ఆముదం నూనెకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రసాయన పరిశ్రమలలో ఉపయోగించడానికి దీంట్లో ముఖ్యమైన అంటే హైడ్రాలిక్ ఫ్యాటీ యాసిడ్ అనే ఒక రసాయనం అనేది ఉంటుంది. దీనివల్ల ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఆముదం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం ఒకటి, దాని తర్వాత బ్రెజిల్, చైనా, కెన్యా మరియు మయన్మార్లో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. వీటిల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి చేసేది. దీని ఉత్పత్తి మన దేశంలో ఎక్కువగా ఉంది.
0: హలో,
1: మన భారతదేశంలో సుమారుగా
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సందేహం ఏంటో చెప్పండి మేడం, సమాధానం ఇస్తారు.
2: నమస్కారం అండి మేడం గారు.
1: నమస్తే అండి, చెప్పండి.
2: ముఖ్యంగా వానాకాలంలో ఈ ఆముదం పంటకు ఆశించే చీడ పీడలేవి, వాటి నివారణ చర్య
1: అంటే మీకు ఏ సమస్య ఎదుర్కొంటున్నారండి? ముఖ్యంగా దాంట్లో ఎలాంటి చీడలు మీరు ఎదుర్కొంటున్నారు?
2: జనరల్ గా వాటి గురించి అవగాహన చెప్పండి.
1: ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మనము ఎలినో వల్ల మనం అంటే ఎక్కువగా వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కదండి. సో దీని వల్ల మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగుల సమస్య అనేది మనకి ఎక్కువగా గమనించవచ్చు. లద్దె పురుగు కానీ దాసరి పురుగు కానీ కొంతవరకు ఉంటుంది కూడా. దీనికి మనకి ఈ రెండు పురుగుల కోసం గానీ మనం కొమ్మ మరియు కాయతుల్చు పురుగు కోసం కూడా మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు, ఇది 0.4 grams లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే అవునండి, లేదంటే క్లోలాంత్రినిప్రోల్ అనే మందు కూడా ఉంటుంది, ఎకరాకి ఒక 60 ml, అది కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఫ్లూబెండమైడ్ అనే ఇంకొక మందు ఉంటుందండి, 0.25 ml, ఒక లీటర్ నీటికి కలుపుకుని ఇది పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క 3 పురుగులను కూడా మనము నివారించుకోవచ్చు. మొదటి మనము పూత కాత సమయంలో ఏంటంటే మనకి ఈ పుష్పించు దశ నుండి మొదలైనప్పుడు ముఖ్యంగా మనకి ఈ కాయ తులుచు పురుగు మనకు ఎక్కువగా గమనించవచ్చు.

ఈ కాయతుల్చు పురుగు కోసం మనము ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది మనము ఒక పుష్పించే దశ నుండి మొదలైనప్పుడు మళ్ళీ ఒక 25 నుండి

0: వీటన్నిటికీ కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు అండి. మనకి అదేవిధంగా తామర పురుగు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వలన మనకి తామర పురుగు అనేది ఉంటుంది. మనకి గెలలు చూసినట్టు అయితే కొంచెం ఎండుతున్నట్టు కనపడి మసిబారినట్టు అవుతూ ఉంటుందండి.
1: హలో,
0: సో దీనికోసం మనము ఫిప్రోనిల్ అన్న మందు 2 ml ఒక లీటర్ నీటి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్టు అయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవచ్చండి.
1: మేడం,
0: ముఖ్యంగా
1: మరొక రైతు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి.
2: హలో, నమస్తే సార్.
1: మీ ప్రశ్న చెప్పండి మేడం, సమాధానం ఇస్తారు.
2: మేడం గారు నమస్కారం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: మేము అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామము.
0: ఓకేనండి.
2: మాది మెట్ట వ్యవసాయ పొలము. ఇప్పుడు ఏలిన ప్రభావం వల్ల వేసిండే పంట వచ్చేసి ఆముదము ఇంకా పిండ దశలోనే ఉంది మేడం.
0: ఓకే,
2: ఇప్పుడు ఆ పిండ దశలో ఉండే పంట ఇప్పుడు మేము కాపాడుకోవాలనుకుంటే దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తే పంట ఎదగడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా మేడం?
0: డెఫినెట్ గా ఉంటుందండి. మనకి ఇప్పుడు ఉన్న ఈ ఎలినో పరిస్థితి వల్ల చూసుకున్నట్టయితే మనకి బెట్ట పరిస్థితి వల్ల మొగపూత అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల మనకి దిగుబడి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు ట్యాంకర్ల ద్వారా, డ్రిప్ ఉంటే ఇంకాస్త బెస్ట్ ఉంది, మీకు ఆ సౌకర్యం కూడా లేకపోతే మీరు ట్యాంకర్ ద్వారా కూడా ఇచ్చుకున్నట్టు అవుతే బెటర్ అండి. దాని తర్వాత కూడా మీరు ట్యాంకర్తో ఇచ్చుకున్న తర్వాత 2% యూరియా ఉంటుంది కదండి, అంటే మన ఒక లీటర్ నీటికి మనం ఒక 2 gramsలు ఏంటంటే యూరియా కలుపుకుంటే, నీళ్ళలో కలుపుకొని మనం పిచికారీ కూడా చేసుకున్నట్టు అయితే కొంతవరకు కూడా మనము ఇట్ చేసుకోవచ్చు అండి పంటని.
2: లేట్ అవుతుంది మేడం, మేమేం చేయాలనుకుంటే ట్యాంకర్ ద్వారా పాదు చేసి నీళ్లు బాగా ఒక అడుగు
0: చెట్టు చెట్టుకి ఇద్దాం అనుకుంటున్నారు.
2: నేల బాగా నానేటట్టు
0: అలా కూడా చేసుకోవచ్చు అండి. మన దగ్గర నీటి వసతి ఉంటే గనక మనం అలా చేసుకుంటే కూడా చాలా వరకు బెటర్ అండి. ఏంటంటే బెట్ట పరిస్థితి వల్ల మనకి మొగపూత అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుందండి.
2: ఒక విషయం మేడం, ఇప్పుడు వచ్చేసి పంట వచ్చేసి 75 రోజులు అయింది మేడం.
0: ఓకే, మొదటి గెల వచ్చి ఉంటది కదండి మీకు
2: మేడం?
0: మొదటి గెల వచ్చిందా?
2: వచ్చింది కానీ అది అంటే ఇంకా నాసి రకంగానే ఉంది మేడం. ఎందుకంటే మధ్యలో ఎటువంటి వర్షాభావం వల్ల ఏ వాన లేదు మేడం. వచ్చిండే 13వ తేదీ వచ్చిండే వర్షమే ఇప్పటికి.
0: ఓకే,
2: ఇంతవరకు లేదు. కానీ కాకపోతే అది మొండిపైరు కాబట్టి మా రాయలసీమలో ఈ వేరుశెనగ, కంది, ఆముదము ఈ 3 పంటలు ఎక్కువగా సాగు చేస్తాము.
0: ఓకే,
2: ఈ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమంటే ఈ ఆముదం పంటకి నీటి తడిలు ఇవ్వడం ద్వారా మనకి ఇంకా నెల రోజులకైనా అది బాగా పెరిగి మనకి గింజ శాతం పెరిగే అవకాశం ఉంటుందా లేదా?
0: నేను అదే అంటున్నానండి, మనకి బెట్ట పరిస్థితి ఉన్నప్పుడు నీళ్లు కనుక ఇవ్వకపోతే మనకి మొగపూత అనేది వస్తుంది. మనం గెలని చూసుకున్నట్టు అయితే మనకి కింద గెలలు కింది భాగాను తెల్ల పూతలా కనపడుతుంది, పైన ఎర్ర పూతలా కనపడుతుంది. మీరు నీళ్లు కనుక ఇవ్వకపోతే అంత మనకి తెల్ల పూతలాగానే వస్తుంది, అంటే మనకి గింజ పట్టడం చాలా వరకు తగ్గుతుంది. మీరు మీరు నీళ్లు పెట్టుకుంటే కనుక అండి 20 రోజులకు ఒక్కసారి అయినా సరే మంచి తడులు ఇచ్చినట్టు అవుతే డెఫినెట్ గా మీకు చెట్లు అనేది రికవర్ అవుతాయి, పూత అనేది కూడా మనకి చాలా వరకు మంచిగా వస్తుంది.
2: అట్లయితే మేము మీరు చెప్పినట్లా నీడి ఫస్ట్ ట్యాంకర్ ద్వారా వదిలి మళ్ళీ 15 రోజుల తర్వాత డ్రిప్ చేసుకుంటాం మేడం.
0: అవునండి, అలా చేసుకున్న తర్వాత ఓకే. మీరు ఇంకొకసారి అండి చెప్పండి,
2: డ్రిప్ లో ఏమన్నా మందులు వదలాలా?
0: అదే డ్రిప్ లో అండి మనకి ఈ యూరియా అనేది మనం వేసుకుని అవుతే కొంతవరకు బెటర్ అండి. ఏంటంటే కొంచెం చెట్టు అనేది పచ్చగా ఉంటుంది. మీకు ఇంకాస్త ఇబ్బందిగా ఉంటే కనుక ఒకసారి దానికంటే ముందు ట్యాంకర్తో స్ప్రే చేసుకున్నప్పుడు 3 పంతొమ్ములు ఉంటుంది కదండి, ఆ 3 పంతొమ్ములు మనకి ఏంటంటే కనుక 1 ఎకరానికి 1 కిలో చప్పున గనక మనం పిచికారీ చేసుకున్నట్టు అయితే కూడా చాలా వరకు చెట్టు కొంతవరకు బలంగా ఉంటుందండి.
2: ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కానీ మా రైతుల కోసం మీరు ఫోన్ లైవ్ లో మంచి కార్యక్రమం అందించినందుకు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం రమేష్ శుంకచారి గారికి, మిగతా టెక్నీషియన్ సిబ్బందికి, అందరికి మా రైతు సోదరులకు శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ,
1: ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. మేడం, మనము ఆముదం పంట ప్రాముఖ్యత మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అలాగే సాగు విస్తీర్ణం ఎలా ఉంది అనే విషయం మాట్లాడుకుంటున్నాం.
0: అదే అండి, ఆముదం మనము ప్రపంచంలో ఆముదం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారతదేశము.

0: బ్రెజిల్, చైనా, కెన్యా మరియు మన్యమార్ అనే దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. సో వీటిల్లో భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్దగా ఆముదం ఉత్పత్తి చేసే దేశం. దీంట్లో భారతదేశం సుమారుగా 18 లక్షల టన్నుల ఆముదంని ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో చూసుకున్నట్టయితే, వివిధ రాష్ట్రాలు చూసుకున్నట్టయితే, మన భారతదేశంలో మనకి గుజరాత్ అనే రాష్ట్రంలో, దాని తర్వాత హర్యానా, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాని తర్వాత మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కనుక దక్షిణ తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాంట్లో మనము గద్వాల జిల్లాలో, నారాయణపేట జిల్లాలో, కొంతపాటుగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో కూడా ఇది సాగు చేస్తున్నారు.
1: మేడం, ప్రధానంగా ప్రస్తుతం వానాకాలం లాగా కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు వస్తున్నాయి, వాతావరణ పరిస్థితులు మారాయి, కొన్ని చోట్ల వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో వానాకాలం ఆముదం పంటలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు అంటారు?
0: ఇప్పుడున్న మన పరిస్థితులు చూసుకుంటే, జనరల్గా ఉన్న వానాకాలం పరిస్థితులు చూసుకున్నట్టయితే, మనకి దాసరి పురుగు, లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతులుచు పురుగు అనేది మనకి ఈ యొక్క వర్షకాలంలో.
1: మేడం, ఒక రైతు లైన్లో ఉన్నారు. హలో,
2: హలో అండి.
1: హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, మేము మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాం.
1: సార్, మీ సమస్య చెప్పండి సార్, మేడం సమాధానం ఇస్తారు.
2: ఇప్పుడు పంట కొంచెం వానలు సరిగ్గా పడతలేదు, డ్రైగా ఉన్నది. ఈ ఆకులు అన్ని కొంచెం ముడుచుకుపోయినట్టు, ఆకుల అంచులు పసుపచ్చగా కాలిపోయినట్టు అనిపిస్తున్నాయి అక్కడక్కడ. సో చెట్లేం పెద్ద పెరుగుతున్నట్టు అనిపించలేదు, ముదురుకపోయినట్టు ఉన్నాయి తోట. ఇప్పుడు ఏం చేయాలి దానికి, క్రాప్ ని ఎంజాయ్ చేసుకోవడానికి ఏం చేయాలి?
0: నమస్తే అండి, మీకు నీటి వసతి అనేది ఉందా అండి? అసలు
2: ఇస్తుంటాం నీటి వసతి, కొంచెం ఇస్తాము కానీ తక్కువ నీళ్ళు ఉన్నాయి.
0: ఓకే, ఏంటంటే ఈ ఎలినో పరిస్థితుల వల్ల మనకి రసం పీల్చే పురుగులు అనే సమస్య కొంచెం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. మీరన్న లక్షణాలు ఇవన్నీ రసం పీల్చే పురుగు లక్షణాలండి. దీంట్లో మీరు అంటే, మీరు చూసినట్టయితే ఆకు కింద చూసినట్టయితే మీకు పచ్చదోమ లాంటిది కానీ మనకు కనపడుతూ ఉంటుందండి, మీరు గమనించినట్టయితే. ఎందుకంటే మీరంతా ఆకులంతా ఎండిపోయినట్టు కనపడుతుంది అని అంటున్నారు, ముడుచుకున్నట్టు. సో మీరు చెప్పిన లక్షణాలు చూసినట్టయితే ఇది ఒక పచ్చదోమ లక్షణాలండి. సో మీరు ఏ ప్రాంతం నుండి కాల్ చేస్తున్నారండి? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ నుండి చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఎక్కువగా మనకు అక్కడ పచ్చదోమనే కనపడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, దీనికి సాయంత్రనిప్రోల్ అనే మందు ఉంటుందండి, అది 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ఫ్లోనికామిడ్ అనే మందు కూడా ఉంటుందండి, మనము 0.3 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే, ఇది మనకి ఇప్పుడు ఉన్న ఈ బెట్ట పరిస్థితి వల్ల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు 15 రోజులకు ఒకసారి అదొక్కసారి ఆ మందు, సాయంత్రనిప్రోల్ అనే మందు మరొక్కసారి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు మీరు నివారించుకోవచ్చు. మధ్యలో మీరు మళ్ళొక్కసారి 3 x 19 ఉంటాయి కదండి, అది మీరు 1 ఎకరానికి 1 కిలో చప్పున కలుపుకొని మీరు అది కూడా పిచికారీ చేసుకున్నట్టయితే మీకు కొంతవరకు బలంగా ఉంటుంది. పైగా దాంతోపాటు ఇది కూడా ఉధృతి అనేది కూడా తగ్గుతుందండి.
2: ఇప్పుడు నానో యూరియా, నానో డిఎస్పీ పనిచేస్తాయా మేడం?
0: నానో యూరియా కూడా కొంతవరకు మనకి పనిచేస్తుంది. అంటే నానో డిఏపి కంటే మనం నానో యూరియా కొంతవరకు స్ప్రే చేస్తే కొంతవరకు మనకి షేన్ అనేది పచ్చ పచ్చగా అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఓకేనండి. ఇది నానో యూరియా మనము 20 రోజుల నుండి స్ప్రే చేసుకోవచ్చు, 20 రోజులకు 1 సార్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా మనకి బెట్ట పరిస్థితి కనపడుతుంది కదండి, అందుకని చెప్పేసి మనము ఈ నానో యూరియా మనం 20 రోజులకు 1 సార్ స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు
2: పోయిన సంవత్సరము మాకు వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ గెలలంతా బూజు పట్టినట్టు అక్కడక్కడ చూసినాము. సో అది రాకుండా ఇప్పుడే స్ప్రే చేసుకోవాలా, లేదంటే వర్షాలు పడినప్పుడు స్ప్రే చేసుకోవాలి?

0: వల్ల
1: అంటే మనకు బూజు తెగులు అనేది మనకి ఎక్కువగా ఎప్పుడు ఆశిస్తుంది అంటే రాత్రి ఉష్ణోగ్రతలు అనేది మనకి తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బూజు తెగులు అనేది మనము చూడొచ్చు. అంటే మనకి గాలిలో తేమ కూడా మనకి 90% కంటే తక్కువగా ఉన్నప్పుడు అదే తుఫాను పరిస్థితులు ఏర్పడతాయి కదా, మనకి 2 నుండి 3 రోజులు కంటిన్యూస్ గా మనకి వర్షాలు పడుతూ మబ్బు మబ్బుగా ఉన్నప్పుడే మనకి ఈ యొక్క తెగుళ్ళ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటివరకైతే అలాంటి పరిస్థితులు ఏమి రాలేదండి. తుఫాను లాగా మనకి ఎప్పుడన్నా మనకి టీవీలో కానీ రేడియోస్లో మనకి చెప్తారు కదా ముందే, అలా చెప్పినప్పుడు గనక మనకి ముందుగానే మనం ఒక ప్రొపికోనజోల్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ గనక చేసుకున్నట్టయితే, మనం గెలలు అనేది మంచిగా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ బూజు తెగుల్ని ముందుగానే అరికట్టవచ్చండి. వర్షం పడడానికి మనకి ఇట్లా ముందుగానే హెచ్చరిస్తారు కదండి, తుఫాన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తారు కదా. మనకి మబ్బులు మబ్బులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రొపికోనజోల్ అనే మందు 1 200 ml అండి 1 ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గెలలన్నీ మంచిగా తడిచే విధంగా మనం ఇది నివారించుకోవచ్చు. ముందే రాకుండా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అండి.
0: మేడం, ఇప్పుడు మీరు చెప్పిన మందులు ఉన్నాయి కదా, అది పచ్చదోమకి మందు ఉంది అని చెప్పారు కదా,
1: అవునండి,
0: అదిలో నాన యూరియా కలిపి స్ప్రే చేయొచ్చా?
1: పచ్చదోమకి ప్లస్ ఇది అంటే సాయంత్రిని ప్రోలు ప్లస్ నానో యూరియా కలపచ్చండి, ఇవి కలపచ్చు. ఈ సాయంత్రిని ప్రోల్ అనేది 3 పంతొమ్మిదితో కలపచ్చు ప్లస్ నానో యూరియాతో కూడా కలిపి కొట్టచ్చండి. ప్రొఫెనోఫాస్ అనే మందుతో మాత్రం అసలు కలపద్దండి, మిగతా మందు ఇది సాయంత్రిని ప్రోల్ అనే మందుతో మాత్రం మనం కలుపుకొని కొట్టచ్చండి, చాలా వరకు నివారించవచ్చు. రెండు కూడా ఇది అవుతుంది మనకి. కలపద్దండి, మనకి అదేంటంటే అది కలిపినట్టు అవుతే గనక మనకంతా కాలినట్టు ఇట్లా అవుతుంది ఆకులంతా పడక, దానికి దానికి ఆ మిశ్రమానికి దీనికి సరిగ్గా కలవదు. కాబట్టి మనం అది రెండు కలిపి కొట్టకూడదు, ఈ మందుతో శాంత్రిని ప్రోల్ అనే మందుతో కలుపుకొని కొట్టచ్చు.
2: ధన్యవాదాలండి. ఆముదం పంట ప్రాముఖ్యత ఈ అంశం గురించి, అదేవిధంగా రైతు సోదరులు వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు, ఈ విషయాలు తెలుసుకోవటం కోసం రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324 0852 లేదా STD కోడ్ 0400 జత చేసి 2324 0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి రైతులు తమ యొక్క సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. మేడం, మన ఇప్పుడు వానాకాలం ఆముదం పంటలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం మేడం.
1: దీంట్లో మనము వర్షాకాలంలో అంటే ముఖ్యంగా మనకి ఈ రసం పీల్చే పురుగుల కంటే కూడా మనకి ఈ లద్దె పురుగు కానీ దాసరి పురుగు కానీ కొమ్మ మరు కాయతులుచు పురుగు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి వర్షాలు అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఈ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల పెడత అనేది ఎక్కువగా మనం గమనించవచ్చండి. ఈ అలాగే ఈ ఇంతకుముందు మనకు వర్షాలకి తెగుల గురించి మాట్లాడుకున్నట్టయితే బూజు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి మనకి బూజు తెగుళ్ళు కానీ లేదా మొలక కుల తెగుళ్ళు కూడా చాలా తక్కువగానే వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు
2: ఆముదం పంటను ఆశించే ఈ పురుగులు ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే ఈ పురుగులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: ఈ ఆముదం పంటలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఈ దాసరి పురుగు కానీ లత్తె పురుగు కానీ కొమ్మ మరియు కాయ తులసి పురుగు కానీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీంట్లో మనము మొదటిగా చూసుకున్నట్టయితే గనక ఈ యొక్క దాసరి పురుగు, సో ఈ యొక్క దాసరి పురుగు మనకి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చూసుకున్నట్టయితే 1 ఆగస్టు నుండి మొదలయ్యి మనకి 1 నవంబర్ వరకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఆకుల కింద చేరి తినడం వలన ఆకులు ఈ నెల మాత్రమే మిగులుస్తూ ఉంటాయి. ఇవి పెరిగిన లార్వాలు భూమిలో కానీ ఎండిన ఆకులో కానీ ముచ్చుకున్న ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి.

0: ఈ లార్వల నివారణకు మనము దాసరి పురుగును మైక్రోప్లిటిస్ అనే మిత్ర పురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అలాగే ఒక ఎకరాకి 10 పక్షి స్థావరాలని అమర్చుకోవచ్చు. అదేవిధంగా మొదటి దశ లార్వాలని అలాగే మిత్ర పురుగుని హాని చేయని అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగులను కూడా మనం నివారించుకోవచ్చు. అలానే పురుగు యొక్క ఉధృతి మనము ఎక్కువగా గమనించినప్పుడు ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 grams లేదా క్లోలాంత్రినిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే పంట పూర్తిగా కోసిన తర్వాత ఈ యొక్క పొలంలో ఉన్న చెత్తను గనక మనం కాల్చినట్టయితే ఈ యొక్క కోశస్థ దశలను కూడా మనము నివారించుకోవచ్చు.
1: ఆముదం పంటలో ఈ పురుగుల దాడి అదేవిధంగా ఈ పంట నష్టం చేసేటటువంటి ప్రక్రియలో అసలు ఈ పురుగులు దాడి చేస్తున్నాయి ఆముదం పంటకు, ఇలాంటి పురుగులు ఆశించాయి అని తెలుసుకోవటానికి ఎటువంటి లక్షణాలు మనకు కనబడతాయి, వాటిని రైతులు ఏ విధంగా గుర్తించాలంటారు?
0: మనము ఇలాంటి పురుగులను చూడాలి అంటే కనుక మనం మొదటిగా ఈ లద్దె పురుగులు మనము ఆకులను చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పురుగు మనకి ఎక్కువగా మనకి ఆగస్టు మాసం నుండి సెప్టెంబర్ మాసం నుండి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఆకుల పైన గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతూ ఉంటుంది. అలాగే ఆకుల పైన గసాల్లాగా గుడ్లు ఉంటాయి. అవి మనం చూస్తే మనకి క్లియర్గా కనపడుతూ ఉంటాయి దాని లోపల గుడ్లు. దాన్ని చూసినట్టయితే మనకి లద్దె పురుగు కానీ దాసరి పురుగు కానీ వచ్చినట్టు కనపడుతుంది. అదేవిధంగా ఈ చిన్న లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. తర్వాత దశల్లో మనకి ఇలా ఇవి అంతా ఆకుల పైన రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి. అలా చూసినప్పుడు మనకి ఒక లద్దె పురుగు కానీ వచ్చినట్టు మనం గమనించుకోవచ్చు. అదే ఈనల్లాగా మార్చినట్టు అవుతే గనక మనకి దాసరి పురుగు లేదా నామాల పురుగు వచ్చినట్టు మనము గమనించవచ్చు. ఈ పురుగులకి ముఖ్యంగా ఈ యొక్క లద్దె పురుగుకి మనము నివారించుకోవడానికి ఎకరాకి 4 to 8 లింగాకర్షక బుట్టలు పుట్టుకొని పురుగుకు ఉధృతిని మనము గమనించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు గుడ్ల సమదాయాన్ని లేదా పురుగులు ఉన్న జల్లెడ ఆకుల్ని వేరి నాశనం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే మధ్య దశ లార్వాలు ఉన్నప్పుడు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. మన ఒక పురుగు ఒక ఉధృతి ఎక్కువగా గమనించినప్పుడు స్పైనోసైడ్ అనే మందు 0.3 ml లేదా క్లోలాంత్రినిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగులను కూడా మనం దాసరి పురుగు కానీ లేదా లద్దె పురుగు కానీ మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టు మనము కొమ్మ మరి కాయతులుసు పురుగు కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. దాని లక్షణాలు ఎలా ఉంటుందంటే కొమ్మలను కాయలను ఎక్కువగా అది తొలుస్తూ ఉంటుంది. ఈ పురుగు పుష్పించే దశ నుండి మనకి మొదలయ్యి పంట పూర్తయ్యే వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఏంటంటే ఫస్ట్ మనకి గెలలు ఏర్పడకముందు కొమ్మలలో ఉంటుంది. గెలలు ఏర్పడిన తర్వాత కాయల్లోకి మనం చూడొచ్చు అండి. కాయల్లోకి మనకి రంధ్రాలుగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనకి కాయలకు చేరి తినడం వలన కాయలంతా మనకి డొల్లగా మారినట్టు కూడా ఏర్పడుతుంది. దీని లక్షణాలతో మనకి ఒక పురుగు ఉందని కూడా మనం గమనించవచ్చు.
1: ప్రస్తుతం ఎల్ నీనో వాతావరణ ప్రభావం వల్ల ఎలాంటి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది, పంటలను కాపాడుకునే చర్యలలో భాగంగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఎల్లినో పరిస్థితుల వల్ల మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనము పచ్చదోమ, తామర పురుగు మరియు తెల్లదోమ అనేది ఎక్కువగా గమనించవచ్చు. దీంట్లో కూడా ముఖ్యంగా మనము పచ్చదోమ మరియు తామర పురుగు చూడొచ్చు. పచ్చదోమ అంటే మనకి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల కింద తల్లి పురుగు మరియు పిల్ల పురుగులు చేరి రసం పీల్చడం వలన ఆకుల

0: పసుపు రంగులోకి మారి డొప్పగా మారి ముడుచుకున్నట్టు అవుతుంది. మనం దూరం నుండి చూసినట్టు అయితే కాలిపోయినట్టు కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు మనం కనిపించినప్పుడు పచ్చదోమ అని నివారించుకోవచ్చు. దీనికోసం మనం సాయంత్రని ప్రోలు అనే మందు 1 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్లోనికామిడ్ అనే మందు 0.3 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. మనం మొదటిగానే చూసినట్టు అయితే అసిటమీప్రిడ్ అనే మందు 0.25 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు. మనము ఇంకొకసారి ఏంటంటే తామర పురుగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎలినో పరిస్థితుల వల్ల. అంటే మనము గెల ఏర్పడినప్పుడు చూసుకున్నట్టు అయితే మనము ఈ గెల అనేది అంతా ఎండిపోతున్నట్టు కనపడుతుంది. గింజ అనేది కూడా సరిగ్గా ఏర్పడదు, అలాగే గెల అనేది కూడా నల్లగా అవుతూ ఉంటుంది. సో ఈ గెల కోసం అని చెప్పేసి మనకు మసిబారినట్టు క్లియర్గా కనపడుతూ ఉంటుంది. మీరు అదేవిధంగా లేతగా ఆకులు ఏవైతే చిగురుస్తూ ఉంటాయో ఆ ఆకుల చివర్ల చుట్టూ కూడా ఎండిపోయినట్టు మనము గమనించవచ్చు. సో ఈ యొక్క పురుగు గమనించినప్పుడు మనము ఈ తామర పురుగులు మనము ఒక పేపర్ ఆ గెలని ఒక పేపర్ పైన కనుక కొట్టి చూసినట్టు అయితే మనకి సన్నటి పెయిన్ లాగా ఇలా పాడుతున్నట్టు కనపడుతుంది. ఎస్పెషల్గా ఈ ఎలినో పరిస్థితుల వల్ల ఈ యొక్క పురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. దీనికోసం మనము ఫిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే థయోమిథాక్సమ్ అనే మందు 0.5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ 2 మందులు ఏవైనా సరే మనం పిచికారీ చేసుకున్నట్టు మనకి ఈ యొక్క తామర పురుగును కూడా నివారించుకోవచ్చు.
1: ఆముదం పంట ప్రస్తుతం ఉన్న స్థితిలో ఎటువంటి నేలల్లో

0: పిడలు, వాటి యొక్క నివారణ మార్గాలు, ఇలా అనేక విషయాలు రైతులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదం
2: సార్. అరే అరే అరే, క్యా కర్ రహా హై? ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహా హై, తేరే బిజు కా
3: పుతలా బోల్ రహా
2: హై. పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే?
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అందాధుం రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై, అరే పహలే ఐసా నహీ థా, ఉష్ణా అప్నే బడే బుజుర్గో సే कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
3: परम तो सभी डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच
2: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: శ్రోతలు, ఇప్పుడు ట్రాన్స్మీటర్ లో మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషలలో నిరంతరాయమైన లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. సెమీఫైనల్ పోటీ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, వేదిక దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్.

0: క్రికెట్ స్టేడియం. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో యథావిధిగా కొనసాగుతాయి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో ఇప్పుడు విందాం వికసిత్ భారత్.
1: నిజామాబాద్ జిల్లాలో ఇందిరాక్రాంతి పథకం అమలు గురించి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ పి మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. గ్రామీణ మహిళల సాధికారతకు వెన్నుముకగా నిలిచి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇందిరా క్రాంతి పథకం కేవలం ఒక ఆర్థిక సహాయంగానే కాకుండా మహిళలందరినీ సంఘటితం చేస్తూ సామాజిక విప్లవాన్ని తీసుకొస్తూ ఈ పథకం మన జిల్లాలో ఏ విధంగా అమలవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం, అలాగే మహిళల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఇటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పి మోహన్ గారు. నమస్కారం అండి మోహన్ గారు.
3: నమస్కారం సార్,
2: మా కార్యక్రమానికి స్వాగతం అండి.
3: థ్యాంక్ యూ
2: సార్. అసలు ముఖ్యంగా ఇందిరా క్రాంతి పథకం అంటే ఏంటి, దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
3: ఇందిరా క్రాంతి పథకం అనేది మహిళల కోసము, గ్రామీణ మహిళల పేదరికాన్ని తగ్గించడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము. మనకు గతంలో వెలుగు ప్రాజెక్ట్ అనేవారు, తర్వాత ఇందిరా క్రాంతి పథకం అని నేమ్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అదే కంటిన్యూగా ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మనము గ్రామీణ మహిళలని సంఘటితం చేసి 10 మంది చొప్పున సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళకి పొదుపులు అలవాటు చేయడము, తర్వాత వాళ్ళు అంతర్గత అప్పులు ఇచ్చుకోవడము, దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడము, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాంకు నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడము, తిరిగి చెల్లించడము, దానికి సంబంధించిన పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలన్నీ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే ఈ 5 రకాల దాన్ని పంచసూత్రాలు అంటారు సంఘంలో, అంటే పొదుపులు చేసుకోవడము, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగులు పెట్టుకోవడము, రెగ్యులర్ గా ప్రతి నెల రెగ్యులర్ గా మీటింగులు పెట్టుకోవడం, ఈ 5 పంచసూత్రాలని అంటారు అన్నమాట. సో ఇట్లా మహిళల పొదుపులు చేసుకుంటూ, బ్యాంకులో అప్పులు తీసుకుంటూ, బ్యాంకు ద్వారా గానీ శ్రీనిధి ద్వారా గానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి CIF అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది వాళ్ళ మండలాలలో, గ్రామ సంఘాలలో, వాటి ద్వారా గానీ అప్పులు తీసుకుని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
2: సరే, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్ కి, ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్?
3: నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది NRLM అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఇప్పుడు మేము చేసేటువంటి చాలా స్కీమ్స్ లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు, అంటే 60-40 స్టేట్ గవర్నమెంట్, 40 సెంట్రల్ గవర్నమెంట్, 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్ లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే NRLM ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా NRLM ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది.
2: మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా?
3: మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలు ఉన్నాయి, తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలున్నాయి SHGలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 మంది చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు, అంటే దాదాపు 3 లక్షల పైచిలుకు మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది, దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపులను బ్యాంకులో జమ చేసుకోవడము, ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు బుక్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఆ బ్యాంకులో ఒక 6 మంత్స్ అయిన తర్వాత, అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 నెలలు అయిన తర్వాత, వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకు కావలసిన ఆర్థిక కార్యక్రమాలు కానీ, ఇంకా కన్జంప్షన్ కి గానీ, తర్వాత వాళ్ళ అగ్రికల్చర్ కి గానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
2: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకుని తర్వాత లోన్లు తీసుకుంటారు, ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
3: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ ఐఎంఎస్ క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి ఒక 20 మంది టైలర్స్ కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు, ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్, దాని మీద అలీప్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్, అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు, అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
2: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
3: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్ప్ ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకి సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధనలో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్ లో, మహిళా ప్రాంగణం పెరికిట్ లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్ప్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్ప్ ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
2: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏదైతే లోన్ తీసుకుంటారు ఆ లోన్ కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి జనరల్ గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్ గా చెప్తారా?
3: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంకు వాళ్ళు వేసే 12% 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్ గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు, కట్టితేనే, రెగ్యులర్ గా కడితేనే, ఒక నెల 2 నెలలు మధ్యలో గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతి నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు 2 సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపస్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్ గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులు అన్ని కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్ లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
2: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా
3: సరైన రుణాలు లభించాలంటే ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్ గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్ గా జరగాలి, వాళ్ళ బుక్స్

0: పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్, వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకే ఇస్తున్నది. మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
1: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడాలి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎన్నాళ్ల తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
0: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే, ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు. వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ గ్రూపులు ఏర్పడడానికి మహిళలకి ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి? చదువు పరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి గానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
0: అర్హతలు అనేటివి ఏం లేవు సార్. ఎవరైనా మహిళలు చేరొచ్చు, కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి. తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటది. ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే 18 to 60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్లకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14 నుంచి 18 వరకు కూడా వాళ్లను, అడోలసెంట్ గర్ల్స్ ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధుల సంఘాలు, అడోలసెంట్ కిశోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
1: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీదీ అనే స్కీమ్ కి, ఇందిరాక్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
0: ఉంది సార్. మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీదీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీదీ అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ, అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పతి దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో 10,000 ఆదాయం వచ్చింది, మళ్ళీ నెల రాలేదు అంటే కాదు. ప్రతి నెల రెగ్యులర్ గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం, అంటే 1 లక్ష రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్, ప్రతి 3 నెలలకోసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది మనకు లోకోస్ యాప్ లో ఎంట్రీ చేయాలి. వాళ్ళ కనీసం సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పతి దీదీ అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ గానీ, ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు.
2: సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా జీవన పోరాటం సినిమా నుండి మాకోసం పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి పారిపరి శ్రీశాంక్, జోగ అద్వైత్ దాస రాజేశ్వర్, లలిత ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం జీవన పోరాటం సినిమా నుండి కేజే యేసుదాస్ పాటిన ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్టిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావటం, కాళ్లు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. కార్యక్రమంలో తర్వాత పాటగా ఎస్బి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన జానకిరాముడు సినిమా నుండి మాకోసం తప్పకుండా వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి ఘంటసాల పాడిన సంపూర్ణ రామాయణం సినిమా నుండి పాటను వినిపించుకుంటూ కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ దాసర్ లలిత, అనన్య, రాజేశ్వర్, వీర

అభిరుచి కార్యక్రమం తర్వాత పాటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు చక్రం సినిమా నుండి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమంలో. తర్వాత పాటగా గోడుపుట్టాణి చిత్రం నుండి పాటను వినిపించమంటే కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి కోనెరవి అరుణ విజయ్ కుమార్ కీర్తన నాగిరెడ్డి అజయ్ కుమార్ వీరి కోసం ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితరణ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. తర్వాత పాటగా రావోయే చందమామ సినిమా నుండి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నుండి శ్రీహర్షిణి, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, హరిప్రియ వీరందరి కోసం ఈ పాట.
1: నాకు రాదు పో,
2: నీకు వస్తుంది పో. అంతే
1: లల్లల్లల్లా,
2: దాట్స్ గుడ్.

అభిరుచి కార్యక్రమ తర్వాత పాటగా తాజ్మహల్ సినిమా నుండి పాటలు వినిపించుకుంటున్నారు. ఊరి పేరు రాయలేదు. మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, లలిత, రాధ, వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. తర్వాత పాట గోదావరి సినిమా నుండి. పాటను కోరుతున్నారు నిజామాబాద్ వినాయక నగర్ నుండి రోడ్ నెంబర్ 3 డాక్టర్ భాగ్యవీర్, సరస్వతి, జయకృష్ణ, లావణ్య, రవికిరణ్, సునీత, శ్రీకృష్ణ, హాసిని కృష్ణ, సాహితీ కృష్ణ, భాను, శశి, కావ్య, హరికృష్ణ, చంద్రకిరణ్, జీవన మరి వీరందరి కోసం ఈ పాట. ఈ పాటను పాడారు సునీత.
1: అంత లెవెల్ ఏం జాయిన్ అయ్యావు?

అభిరుచి కార్యక్రమంలో చివరి పాటగా నిజామాబాద్ పులాంగ్ చౌరస్తా నుండి కోరుతున్నారు లహరి శ్వేత పంచమి వేణి రాగిణి లత రమేష్ వాణి వీరి మిత్రపదం కోసం ఆంధ్రకేసరి సినిమా నుండి

మీరు విన్న ఆ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:10 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు.

మరి ముందుగా మల్లేశ్వరి సినిమా కోసం భానుమతి పాడిన ఈ పాటకు రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అందించారు. చిన్నప్పటి నుండి తన భావ కోసమే తన ఊహలను ప్రేమను నింపుకుని ఎదురుచూపులో తన రాక కోసం చూస్తూ పాట రూపంలో మనసు నిండా ఆశలను పంచుతూ ఈ విరహ గీతాన్ని ఇప్పుడు విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. తర్వాత పాటగా, ప్రతి తల్లి నవమాసాలు మూసి తన బిడ్డల కోసం త్యాగం చేసిన కనిపించని ఆ దైవం కన్నా తన తల్లిదండ్రులే దైవం కన్నా నిన్న అని ఎంతో గొప్ప భక్తిభావంతో ఆవేదనతో ఘంటసాల గారి గుంతుండి జాలువారిన ఈ పాట పాండురంగ మహత్యం సినిమా నుండి మీకోసం.

స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పగలే వెన్నెల అనే పాట మొత్తం తెలుగు సాహితీ లోకాన్ని ఆలోచింపచేసింది. వారి సాహిత్యం, సృజనా శక్తి, చిన్న చిన్న మాటలు, వినసొంపైన సంగీతంతో తయారైన ఒక ఆణిముత్యం లాంటి ఈ పాట ఈరోజు మధుర గీతాల్లో మీకోసం. పూజాఫలం సినిమా నుండి ఈ పాటను పాడారు పీలీలా.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వే మధుర గీతాలు. టీవీ రాజుగారు స్వరపరిచిన ఈ హుషారైన గీతం సరదాగా బావా మరదలు ఒకరినొకరు పొగుడుకుంటూ పాడిన ఈ పాటను నా మాటలేందుకో వింటే మీకే తెలుస్తుంది. ఆస్తిపరులు సినిమా కోసం ఘంటసాల పిశుచులు పాడిన ఈ పాట

మధురగీతాలలో తర్వాత పాటగా ఇసుక తిన్నెల మీద కూర్చుని ఒకరినొకరు ప్రమాణాలు చేసుకుంటూ చిలిపిగా వారి ప్రేమ ఎంత మధురమైనదో అని సరదాగా సాగిపోతున్న ఈ పాటను, వారి భావనలోని మాధుర్యాన్ని చవిచూపుతున్న పాటే ఈ మధురమైన గీతం. వాగ్దానం సినిమా కోసం ఘంటసాల పిశుచుల పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు వింటున్నారు మధురగీతాలు. కలలో ఊహలు కంటూ తన మనస్సును ఎంత వద్దని చెప్పినా ఆలోచనలు అన్ని నీమీదనే అని మధురమైన ప్రేమను తెలుపుతూ వారి హృదయం పలికిన మాటలను ఈ పాటలో దండలా కూర్చి మనస్సును ఊహల లోకాల్లో విహరింపచేస్తున్న ఈ పాట తెలుగు భాషా పదజాలం ప్రాస ఎంత బాగున్నాయో నా మాటలెందుకు ఈ పాట వింటే మీకు తెలుస్తుంది. బందిపోటు సినిమా కోసం ఘంటసాల పిశుషులు పడిన

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. వేసవికాలం రాత్రి ఇంటిపైన మడత మంచం వేసుకుని అలా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆకాశంలో మొత్తం చుక్కలు చూస్తూ పడుకుని ఈ పాట వింటూ ఉంటే మనసు ఎంతో మాధుర్య అనుభూతులతో నిండిపోతుందో. ఈ పాట వినండి. చిట్టి చెల్లెలు సినిమా కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట మీకోసం.

ఈ పాటకు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సమకూర్చింది ఆచార్య ఆత్రేయ గారు. ఈ సినిమా 1982లో విడుదలైన త్రిశూలం సినిమాలోని ఈ పాటకు సంగీతం అందించారు కెవి మహాదేవన్ గారు. ప్రతి ఒక్కరూ కలలు కనే పెళ్లి సమయం రాగానే వారి వారి ఊహలను పంచుకుంటూ పాడుకునే ఈ పాట త్రిశూలం సినిమా కోసం వీరు పాడిందే మరో పాట.

శ్రోతలు వింటున్నారు 93.2 మెగాహెర్ట్జ్ పై మధుర గీతాలు. ఇప్పుడు ఆణిముచ్చల్ లాంటి కేజే యేసుదాసు పిశుశీల గొంతు నుండి జాలువారిన ఈ పాట మనస్సును మైమర్పించి హాయినిచ్చి నిద్రపుచ్చే ఈ పాట కుంకుమ తిలకం సినిమా నుండి. మరి ఈ పాటకు సంగీతాన్ని అందించారు చెళ్లపిల్ల సత్యంగారు, రచన మైలవరపు గోపి. మీ అందరి కోసం కుంకుమ తిలకం సినిమా నుండి ఈ పాట.

అద్భుతమైన విరహగీతం, సాహిత్యం, సంగీతం, అభినయం అన్నీ కలగలిసిన అజరామరమైన ఈ మధురగీతం భార్యాభర్తల మధ్య అనురాగం తెలిపే అలనాటి మధురగానంగా అద్భుత ఈ పాట పాడిన సుశీలమ్మ పాడిన మధురగీతాల్లో ఈ పాట డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి.

అత్యున్నత సాహిత్యంతో కూడిన విరహగీతం 1975లో విడుదలైన తోటరాముడు సినిమా కోసం సంగీతం అందించారు సత్యం గారు. రచన దాశరథి కృష్ణమాచార్యులు. గానం చేశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మరి ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. మరి మీరే వినండి తోటరాముడు సినిమా నుండి ఈ పాట.

మనశ్శాంతి లేని డబ్బు, ప్రేమలేని ప్రేయసి, భర్త పట్ల ప్రేమలేని భార్య, ఉన్న జీవితం నరకం, ఇంతటి సహకారం అందించే బాధ దొరికితే అది అదృష్టమే కదా. ఎలాంటి బాధలనైనా మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చు. మరి మీరు కూడా ఈ పాట వింటూ మెల్లగా నిద్రలోకి హాయిగా వెళ్ళండి. ఈ పాటను పాడారు పి సుశీల, తన మా దైవమ్మ సినిమా కోసం.

ఇలాంటి పాట వినాలన్నా మంచి హృదయం ఉండాలి. ఎంత అందమైన భావాలు, అంతకంటే అందమైన భావ వ్యక్తీకరణ ఎస్పి బాలు, ఎస్ జానకి పాడిన పాటల్లో ఈ పాట అద్భుతం, అమోఘం అని చెప్పుకోవాలి. రాజన్ నాగేంద్ర గారి అద్భుత సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారి

సంగీతం సాహిత్యాలు జంటగుర్రాల్లా దౌడుతీసిన అద్భుత గీతమిది. ఎంతో హాయిగొలిపే మృదువైన లలితమైన ఇంతటి అందమైన పంక్తులు మానస వీణల్లోంచి మధుగీతాలుగా ఉద్భవించేవి. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పంతులమ్మ సినిమా నుండి.

చివరిగా మీరు విన్న ఆ పాటతో మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:00 కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి శ్రోతలు అలాగే చేసి ఉంచండి. 11:10 తెలుగు సినీ గీతాలు మరికొన్ని విందాం.

మీరు విన్న ఆ పాటతో సినిగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:43 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.